ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మంచియే మా అభిమతం బృందగానం వింటారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ చిత్తరంజన్.

సర్వ ప్రపంచము బృందావనమై సర్వులు గోపాల బాలకులై నిన్ను గోకులేశునిగా సంకీర్తనం చేస్తున్నారు. ఆలకించి అనుగ్రహించవయ్యా.

0: గోకులాష్టకం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం రక్షిస్తే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూస్తుంది. భూగర్భ జలాలను కాపాడుకోవాలి, శుభ్రతను పాటించడం కర్తవ్యంగా తీసుకోవాలి. అందరితో స్నేహంగా మెలగడం వల్ల మానసిక ఒత్తిడి నుండి దూరం కావచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య.
1: గీతా సందేశము మానవాళికి. అందరికీ పరిచయమైన భగవద్గీత మానవాళికి ఉద్దేశింపబడినదని, సామాజిక దృక్పథము గలదని గ్రహించుట కొరకు ఈ ముఖ్యాంశమును కొంత పొందుపరచుటకు ధ్యేయము. మహాత్మా గాంధీ గారు దేశ విదేశములలో ఎక్కడ ఉన్నను గీతను తన వద్ద తన గడియారముతో కలిపి ఉంచుకునేవారు. అది వారికి కష్టకాలంలో ప్రేరణ కలిగించినట్లు వారి సత్యమార్గము అహింసా సంస్కృతికి పునాదిగా మనము గ్రహించగలము. గీతా ప్రవచనములు అన్ని గ్రంథముల యొక్క సారాంశముగా గ్రహింపగలము. ఆదిశంకరులు వంటి సద్గురువులు లోక కళ్యాణము కొరకు గీతకు భాష్యం రచించిరి. పురాతనమైన మహాభారతములు భీష్మ పర్వములో గీత అంతర్గతమైనది. మహాభారత యుద్ధ సమయమున కురుక్షేత్రమున ధర్మ సంస్థాపనార్థమై శ్రీకృష్ణుని చేయి అర్జునునికి చేయబడిన సందేశము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో అనగా రణరంగ సమయమున యుద్ధము ఇరుప్రక్కల సన్నద్ధులైన కురు పాండవ శ్రేణులు ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు పార్థునికి కలిగిన మనోవైకల్యము గమనింపదగినది. అట్టి దీనావస్థ సామాన్యముగా అందరు మానవులకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే మనోధైర్యము సామర్థ్యము లోపించిందని భ్రమించినప్పుడు కలిగే సన్నివేశము. రణరంగములో ఉభయ సేనల మధ్య రథము నిలిపి ఉండుట అనగా ఈ లోకమే ఒక రణరంగముగా భావింపగలము. సకల విద్యాపారంగతుడు అస్త్రశస్త్ర విద్యా సంపన్నుడు దైవాంశాలతో పొందిన అస్త్రములు శస్త్రములు గలవాడు అట్టి అర్జునుడే విషాదస్థితి పొందుట గమనించినచో ఇచ్చట పార్థుడు అనగా ఒకవైపు భూతత్వము అనగా మానవాళి అని ప్రతిబింబించుచున్నది. అట్టి విషాదస్థితి నుండి విముక్తి కలుగుటకు గీతాచార్యుడైన శ్రీకృష్ణుని వినతిపూర్వకముగా శరణువేడి శిష్యునిగా స్వీకరించి ఉపదేశించమని ప్రార్థించాను. శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. అట్టి స్థితిలో పార్థుని శిష్యునిగా స్వీకరించి ఉపదేశం అందించి చింతాగ్రస్తుని కార్యోన్ముఖుని గావించాను. ఇచ్చడు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు గురువు విషాదస్థితిలో అనగా శోక సంవిఘ్న మానసుడైన అర్జునుడు శిష్యుడు. గురుశిష్యుడు సంభాషణ ద్వారా శిష్యుని సందేహములు గురువు తీర్చుట అనే రీతి ఉపనిషత్తుల మార్గము. సాక్షాత్తు యోగేశ్వరుడే గురువు. యోగ రీతులలో అర్జున విషాదము నుంచి ఆఖరి మోక్ష సన్యాసము యోగము వరకు సందేశములుగా వివరింపబడిన మార్గములు సాంఖ్య కర్మ జ్ఞాన కర్మ సన్యాస ఆత్మసంయముగా మున్నగునవి కృష్ణార్జున సంవాదముగా మనము చూడగలము. అన్నయూ పరిశీలింపగా మానవాళి ఆలోచింపదగ్గవి రెండు విషయములు. ఈ యుద్ధము బాహ్యముగా రాజ్యము కొరకై శత్రువులను జయించుట, పాండవులు ధర్మపరాయణులై ఒక పక్క శ్రీకృష్ణుని పరమాత్మ సారథ్యములో ఉండగా కౌరవులు అధర్మమును ఆశ్రయించిన వారైనను భీష్మద్రోణుల వంటి శ్రేష్ఠులు సారథ్యము వహించుచుంటిరి. అన్ని సందేశములు వినిన పార్థుడు

0: సందేహరహితుడై స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని తన సాఫల్యము పొందిన తీరు జయానికి సంకేతము. అట్లే యుద్ధము గీతాంతర్గత ఔన్నత్యము పరిశీలింపగా అంతర్యుద్ధముని కూడా జయించుటకు ఆవశ్యకము అని గోచరించును. అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములని అన్నిటికంటే ప్రమాదకరమైన కామము దాని నుంచి జనించిన తదితర శత్రువులు మరియు సంశయము భయము మునగునవి. అనేక సందర్భములో అంతర్యుద్ధము జయించుట ఆవశ్యత కథ అని గీతాచార్యుడు వక్కాణించను. ఇందు యోగ మార్గముల్లో వివరింపబడినవి కర్తవ్య నిర్వహణ, ఆచరింపదగు ప్రవర్తనారీతులు, నిషేధింపవలసిన ఆసురి రీతులు. ఇవి మానవాళికి అర్జునుని ద్వారా అందజేయబడినవి. మరియు అత్యున్నత అంశము పరమాత్మ అవతార వైశిష్ట్యము, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తెలియజేశాను. ధర్మక్షేత్రే అనే ప్రారంభముతో ఉన్న గీత ధర్మము గురించి స్పష్టముగా తెలియజేశాను. విద్యుక్త ధర్మము స్వధర్మము అని తెలియజేయుట కర్తవ్య నిర్వహణ అని గ్రహింపగలము.
1: చింతన విన్నారు. వ్యాఖ్యత డాక్టర్ బిఎల్ నరసయ్య. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: పొలం పన్నులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పన్నులలో పశుపోషణలో టీకాలు ఎందుకు అవసరం, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. ఇటు మనుషులకైనా అటు పశుపక్షాదులకైనా ఆరోగ్యం అంతే విలువైంది. మనం పోషణ చేసేటువంటి పశుపక్షాదులకి ఆరోగ్యం బాగా ఉండాలంటే మనం వాటి గురించి ఆలోచించాలి. ప్రధానంగా వాటిని ఎలాంటి వాతావరణంలో మనం మేపుతున్నాము, ఎలాంటి పోషణ ఇస్తున్నాము, వాటికి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకుంటున్నాం, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని సంరక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా ఒక సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం వెతుక్కోవటం కన్నా ముందు జాగ్రత్త చర్యగా మనము చేయగలిగినన్నీ చేయటము చాలా చాలా ఉపయోగకరం. ఖర్చు కూడా చాలా తగ్గిస్తుంది. అలాగే పశువులు కానీ లేకపోతే గొర్రెలు మేకలు కోళ్ళల్లో కానీ ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో వాటి ఎదుగుదల కానీ వాటి ఉత్పత్తి కానీ బాగా పెరగటానికి ఆస్కారం ఉంది. మరి దానికి మార్గాలు ఏమిటి? కాలం మారే కొద్దీ వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు లోనై మరి పశుపక్షాదుల్లో కొన్ని రకాలైనటువంటి జబ్బులు బయటపడతూ ఉంటాయి. ఎందుకు అలా బయటపడతాయి? సీజన్ల వారీగా వచ్చేటువంటి జబ్బులు ఎందుకు మారుతాయి అంటే మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావంల మనకి ఈ గాలిలో కానీ నీటిలో కానీ ఉండేటువంటి సూక్ష్మజీవులు కానీ ఇతర జీవులు కానీ కొన్ని ఎక్కువ కావడం తక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన పశుపక్షాదులకు జబ్బు కలిగించేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిందో ఆ సీజన్లో ఆ సూక్ష్మజీవి కలిగించేటువంటి జబ్బులు ఎక్కువ అవుతాయి. ఉదాహరణకి మనకి తొలకరి సమయంలో ఈ గొంతువాపు నల్ల పశువుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే తెల్ల పశువుల్లో సప్పవాపు లేదా జబ్బవాపు అంట, అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గొర్రెల్లో మేకల్లో మనకి చిటుకు రోగం

0: ఎక్కువగా ఆ సమయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాలాన్ని బట్టి మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం వల్ల ఆ సమయంలో పెరిగేటువంటి సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి జబ్బుల్ని మన పశువులకి, మన గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి కలిగిస్తూ ఉంటాయి. మరి చాలా కాలం నుంచి ఇది గమనిస్తున్నాం కాబట్టి మనం ఏ సీజన్లో ఏ జబ్బు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందనేది మనకు కొంత అవగాహన ఉంది. పశు వైద్యులు కూడా మనకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అందువలన సాధారణంగా వాతావరణం వచ్చేటువంటి మార్పుల్ని గమనించుకుంటూ ఆ మార్పుల వలన మన పశువుల్లో వచ్చేటువంటి జబ్బు కూడా మనకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవచ్చు అనేది మన వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు. సరే, వీలైనంతవరకు అలాంటి చెడు వాతావరణం రాకుండా మనం కాపాడినా సహజంగానే కొన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాటి ప్రభావం ముఖ్యంగా పశువుల మీద పడుతుంది. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఏ పశువు అయితే ఆరోగ్యంగా ఉంటుందో, ఏ పశువు అయితే రోగనిరోధశక్తి కలిగి ఉంటుందో ఆ పశువులకి ఈ సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించినా ఎక్కువ ఇబ్బంది పెట్టవు. సహజంగానే కొంత రోగనిరోధశక్తి పశువుల్లో వాటిలో ఉంటుంది, కాకపోతే ఆరోగ్యవంతమైనటువంటి పశువుల్లో కాస్త ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా ముఖ్యంగా మన పశువులకు ఆ సీజన్లో వచ్చేటువంటి జబ్బు నుంచి మన పశువును కాపాడాలంటే ఆ జబ్బుకు సంబంధించినటువంటి టీకా మందుని మన పశువులకు ముందుగానే వేయించేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చాలా వరకు మన పశువులకు కనిపించేటువంటి జబ్బులన్నిటికీ కూడా టీకా మందులు వచ్చాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలా, దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యులను కలవాలా, వాటి గురించి వివరాలు తెలుసుకోవాలా, వాళ్ళు వైద్యం చేయడానికి కానీ ఈ టీకాలు వేయడానికి కానీ మన ఇళ్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహకరించాలి. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే కొంతమంది రైతు సోదరులు టీకాలు వేయించడానికి వచ్చినటువంటి పశు వైద్య సిబ్బందికి సహకరించరు. మీరు టీకా వేస్తే మా పశువు పాలు దగ్గుతాయనో, లేకపోతే జ్వరం వస్తుందనో, ఇలా రకరకాల కారణాలు చెప్పో, లేకపోతే ఇతర పనులు ఉన్నాయని చెప్పేసో వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వలన తర్వాత పశువునే కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తాం. మనం 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి పశువుని చిన్న నిర్లక్ష్యంతో కోల్పోకూడదు కదా. అందుకే ఖచ్చితంగా సీజన్ల వారీగా సీజను రాకముందే, అంటే ఆ జబ్బు రావడానికి వచ్చే సమయానికి ముందే ఒక 2 వారాలకు ముందుగా మనం ఆ జబ్బుకు సంబంధించిన వ్యాధి నిరోధక టీకాని ఇప్పించాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ జబ్బుకైతే మనం టీకా వేస్తున్నామో దాని టీకా మందుని వేయించిన తర్వాత ఆ జబ్బుకు సంబంధించి లోపల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి కనీసం 2 వారాలు పడుతుంది. ఈ 2-3 వారాలు ముందుగానే మనం ఈ టీకా మందు వేయించాలి జబ్బు వచ్చే సమయానికన్నా, ఇట్లా ప్రతి జబ్బుకు కూడా. అలాగే ప్రతి టీకాని ఒకటేసారి వేయించలేం కాబట్టి టీకాకి టీకాకి మధ్యలో కూడా ఎడం ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకోవాలి. పంటల ప్రణాళిక ఏ విధంగా తీసుకుంటామో ఈ పశువుల్లో టీకాల సంబంధించిన ప్రణాళిక కూడా మనము ఒక అట్ట పెట్టుకొని అట్ట మీద కాగితం అంటించుకొని రాసుకోవాలి. ఈ నెలలో మన పెద్ద పశువులకి ఈ టీకా వేయించాలి, గొర్రెలకి ఈ టీకా వేయించాలి, కోళ్ళకి ఈ టీకా వేయించాలా అని రాసి పెట్టుకొని దానికి సంబంధించిన టీకాని మనం వేయించుకోవాలి. అంటే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న తర్వాత 2 వారాల తర్వాత దాని పవరు, అంటే దాని బలం, దాని శక్తి కనిపిస్తుంది కాబట్టి మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ వ్యాధి నిరోధక టీకా పనిచేయాలంటే ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. ముందుగానే నట్టల నివారణ మందులు మనం పెద్ద పశువులకైనా, గొర్రెలకైనా, మేకలకైనా, కోళ్ళకైనా నట్టల నివారణ మందులు తాపించి ఆ తర్వాత మనం కొంతకాలం అది పనిచేసింది అనగా తర్వాత మనం వ్యాధి నిరోధక టీకాని వేయించుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న ప్రణాళికతో కనుక మనం పశువుల్ని కాపాడుకున్నట్లయితే ఎలాంటి జబ్బు లేకుండా మనం పశువుల నుంచి మంచి పాల ఉత్పత్తి కానీ మంచి ఇతర ఆదాయ వనరులు కానీ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వ్యాధి నిరోధక టీకాలను మటుకు సరైన సమయానికి వేయించుకోవటం మటుకు మర్చిపోకూడదు. అది ఏ పశువైనా ఏ పక్షి అయినా.
1: ఇంతవరకు పశుపోషణలో టీకాలు ఎందుకు అవసరం ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాకలి 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు అంటే 20 తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళ

అపఘాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు రేపు ఆంగ్లేయ ఆగ్నేయ బంగాళాఖాతంలో దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన తీరంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వీటి ఉధృతి 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున చేపల వేట చేయరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు.

ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి నెల రోజుల

0: పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు, ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండూ అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
5: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం యశోభూమి ఇత్యత్ర ఐషమః సెమికాన్ ఇండియా ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి ఉపస్థితాన్ జనాన్ అపి సంబోధయిష్యతి. త్రిదివసీయస్య సమ్మేళనస్య ప్రదర్శన్యాః చ ఆయోజనం సిలికాన్ టు సిస్టమ్ బిల్డింగ్ ద ఇకోసిస్టమ్ ఇత్యస్మిన్ విషయే భవిష్యతి. అస్మిన్ సమ్మేళనె అర్ధచాలక విద్యుత్ ప్రౌద్యోగికీ మూల్యశృంఖలయా సంబద్ధాః వైశ్వికాః భారతీయాశ్చ ఉద్యోగాః నీతినిర్మాతారః నివేశకాః అనుసంధానకర్తారః నవోద్యమాః శైక్షణిక సంస్థాః ఛాత్రాశ్చ ఏకత్రితాః భవిష్యంతి. ఉద్ఘాటనాత్ పూర్వం ప్రధానమంత్రి హ్యః నవదిల్ల్యాం ప్రముఖైః వైశ్విక ముఖ్య కార్యపాలకైః సహ అర్ధచాలక సంబంధస్య విశిష్టోపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. శ్రీమోదీ భారతస్య అర్ధచాలకక్షేత్రస్య సుదృఢీకరణాయ ప్రశాసనస్య ఉద్యోగక్షేత్రస్య చ మధ్యే ఘనిష్ట సహకార్యస్య ఆవశ్యకతాయై బలం ప్రదత్తవాన్. భాజపేతి దళం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసస్యోపలక్ష్యే అద్య ఆరభ్య మాసైకపర్యంతం రాష్ట్రవ్యాపి సేవాసంకల్ప అభియానం ఆయోజయిష్యతి. అస్య అభియానస్య కేంద్రే జనసేవాయాం ప్రధానమంత్రిణః ప్రతిబద్ధతాయాః ప్రకాశనం తథా విశేషతః యువజనానాం సేవాకార్యేషు ప్రవృత్త్యర్థం ప్రోత్సాహనం భవిష్యతి. అనేన అభియానేన గుజరాతరాజ్యస్య ముఖ్యమంత్రిరూపేణ శ్రీమోదినః 1200తమస్య వర్షస్య అక్టోబర్ మాసస్య సప్తమే దినాంకే శపథగ్రహణస్య 25 వర్ష పూర్తిరపి స్మరిష్యతే. ప్రధానమంత్రిణః జన్మదివసః అద్య సేవాదివసరూపేణ ఆచరిష్యతే. తథా దేశస్య విభిన్నేషు భాగేషు రక్తదానశిబిరాణి ఆయోజయిష్యంతే. అద్య సాయంకాలే ఆశీర్వాద్ కా దియా ఇతి కార్యక్రమమపి ఆయోజయిష్యతే. అస్మిన్ కార్యక్రమే పరివారాః ప్రధానమంత్రిణః 25 వర్షీయ జనసేవాయై కృతజ్ఞతాం ప్రకటయంతః దీపాః ప్రజ్వాలయిష్యంతే. అద్య ప్రధానమంత్రి విశ్వకర్మా యోజనాయాః 3 వర్షాః పూరితాః. అస్యాః యోజనాయాః అంతర్గతం 30 లక్షలాభార్థినాం పంజీకరణేన మహత్వపూర్ణం సోపానం అధిగతమస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా 23-అధిక-2000తమే వర్షే అస్యాః యోజనాయాః శుభారంభః కృతః ఆసీత్. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం 18 నిర్దిష్టేషు పారంపరిక వ్యవసాయేషు సంలగ్నేభ్యః కర్మిభ్యః శిల్పకారేభ్యశ్చ ఆరంభాత్ అంతిమచరణపర్యంతం సర్వవిధ సహాయతాం ప్ర

0: दातुम् अस्ति। तमिलनाडु राज्ये मदुरान्तकं धारापुरं चेत्येतयोः विधानसभा निर्वाचन क्षेत्रयोः आयोक्ष्यमाणेभ्यः उपनिर्वाचनेभ्यः अद्य नामांकन पत्र प्रस्तुतेः अन्तिमः दिवसः अस्ति। मतदानं आगामि मासस्य षष्ठे दिनांके भविष्यति। मतगणना च आगामि मासस्य नवमे दिनांके भविष्यति। भारतेन स्वघोषितः पाकिस्तान चीन सीमा संयुक्तायोगः अस्वीकृतः। भारतस्य कथनमस्ति यत् अवैधेन बलपूर्वकेण च आधिपत्येन अधीन भारतीय प्रदेश सम्बद्धासु व्यवस्थासु प्रवेशाय पाकिस्तानस्य कश्चिदपि वैधानिकाधिकारः नास्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य बिहार उपहिमालय पश्चिम बंगाल केरलम तमिलनाडु प्रदेशेषु पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च प्रचंड वृष्टिः भविष्यति इति पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायं सार्धसप्तवादने दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे श्रृंखलायाः तृतीयान्तिमायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం, స్వాతంత్ర సమరయోధుడు రచయిత వావిలాల గోపాలకృష్ణ జయంతి సందర్భంగా నేటి మాట. అర్థం మారితే నాటిక రచయిత శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూరి ప్రకాశరావు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛత హీ సేవ, సమాచారవాణి ఈ అంశాలుంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి బాపట్ల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీమతి టి సునయన గానం ప్రసారమవుతుంది. వైలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మ. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ, ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి. 10:20 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో సర్వైకల్ క్యాన్సర్ నివారణ చికిత్స, స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగుమర్తి లీలా గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయం. 2:31 జానపద రంజని, ఇందులో చెంచు భాగవతం మొదటి సీను, నిర్వహణ శ్రీ బి సింహాచలం బృందం. ఇందులో శ్రీ పి బలరాం, శ్రీ సిహెచ్ రామశంకరరావు, శ్రీ బి చిన్నప్పుడు, శ్రీ డి మురళీకృష్ణ, శ్రీ జి నాగరాజు, శ్రీ ఎం అప్పలనాయుడు, శ్రీ బి శశిభూషణరావు పాల్గొన్నారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, నిర్వహణ సిహెచ్ కమలారాణి, 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం. 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన నషాముక్త భారత అభియాన్పై విషయాలు, స్వచ్ఛత హీ సేవ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి.

ఏడు గంటలకు ప్రసార విశేషాలు. 7:15 కిషాన్ వాణి. ఇందులో ప్రస్తుత పరిస్థితులలో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటుంది. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం 8:30 వరకు ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 8:30 జాతీయ వార్తలు. 8:40 సినిమా పాట. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 పుట్టింటికి పోతే నాటిక. 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05. జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు

0: పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్ధరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

0: గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంత్ నాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంత్ నాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంత్ నాగ్ పేరుందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంత్ నాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురివచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం, స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత వావిలాల గోపాలకృష్ణ జయంతి సందర్భంగా నేటి మాట. అర్థం మారితే నాటిక, రచన శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛత హీ సేవ, ఈ అంశాలుంటాయి. ఈ అంశాలలో మొదట నేటి మాట విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం. ఏటా సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. వైద్యంలో జరిగే పొరపాట్లను తగ్గించడం, రోగులకు సురక్షితమైన వైద్యం అందించడం దీని యొక్క లక్ష్యం. 2006 అంటే ఏడాది నినాదం దీర్ఘకాలిక వ్యాధులకు సురక్షితమైన సంరక్షణ. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కట్టడాలను నారింజ రంగు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. రోగి భద్రతను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం కాగా, మెరుగుపరిచే ప్రయత్నాలలో అవగాహన పెంచడం, ప్రపంచ సంఘీభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రోగికి భద్రతను నిర్ధారించడం ఆరోగ్య సంరక్షణలో కీలకమైన అంశం. ఎందుకంటే ఇది రోగి ఫలితాలను, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని, మొత్తం ప్రజారోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. రోగి భద్రత అంటే ఆరోగ్య సంరక్షణ అందించే సమయంలో రోగులకు సంభవించే ప్రమాదాలు, లోపాలు, హానిని నివారించడం, తగ్గించడం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు మూల స్తంభంగా రోగి భద్రత సరైన సమయంలో సరైన రోగికి సరైన సంరక్షణ అందించబడుతుంది అని నిర్ధారిస్తుంది. ఈ భావన విస్తృత శ్రేణి పద్ధతులు, విధానాలను కలిగి ఉంటుంది. వీటిలో సరైన పరిశుభ్రత, ఖచ్చితమైన రోగి గుర్తింపు, ఆరోగ్య సంరక్షణ, నిపుణుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, చికిత్స ప్రోటోకాల్ను పాటించడం వంటివి ఉన్నాయి. రోగి భద్రత యొక్క చిక్కులు చాలా విస్తృతమైనవి. వైద్యపరమైన లోపాలు, దీర్ఘకాలిక ఆసుపత్రి బస, అదనపు వైద్య ఖర్చులు, రోగులకు మానసిక శారీరక హాని, మరణం వంటి తీవ్రమైన

పరిణామాలకు దారితీయవచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారము సంరక్షణ సరిగ్గా లేని కారణంగా ఏటా 2.6 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఇది భద్రతా ప్రోటోకాలు పద్ధతులను మెరుగుపరచడానికి

శాసన సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ బిరుదు గ్రహీత వావిలాల గోపాలకృష్ణయ్య 1906 సెప్టెంబర్ 17 గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం పేరుందేవి దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాత శత్రువు ఆజన్మ బ్రహ్మచారి గోపాలకృష్ణయ్య. భీమవరపు నరసింహరావుతో కలిసి ఇంటింటికి తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించారు. పలనాడులో చేసిన పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే సోవియట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయ్యర్ స్టడీస్ అనే సంస్థను గుంటూరు అరండల్పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులో అనారోగ్యానికి గురై పక్షపాతంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో ఆయన 2003 ఏప్రిల్ 29 పరమపదించారు. ఇక గ్రంథాలయ ఉద్యమ విషయంకి వస్తే, తన 1925 గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శారదా నిలయం అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. దానిని అభివృద్ధి చేసి పోషించారు. కొంతకాలం తర్వాత పంచాయతీకి అప్పగించారు. గ్రామాలలో యువతను సమీకరించి గ్రంథాలయాలు నెలకొల్పడానికి కృషి చేశారు. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘాభివృద్ధికి పాటుపడ్డారు. రాష్ట్ర సంఘ సహాయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా గ్రంథాలయ విస్తృత ప్రచారానికి, విస్తరణకు కృషి చేశారు. గ్రంథాలయ బిల్లును 1937 రూపొందించి 1949 పుస్తక రూపంలో ప్రచురించారు. 1960 అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్ట నిర్మాణంలో 1961 రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ, 1967 సంచాలక కార్యాలయం, 1971 గ్రంథాలయ మంత్రిత్వ శాఖ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్రంలో గ్రంథాలయ శాసనం అమలును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన సంఘానికి సభ్యునిగా ఉండి రాష్ట్రమంతా పర్యటించి గ్రంథాలయ అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. దానిలో రాజమండ్రిలోని గౌతమి గ్రంథాలయం ఒకటి. 1974-77 కాలంలో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షునిగా పనిచేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా సేవలు అందించారు. 1952 సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1955, 1962, 1967 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు. గోపాలకృష్ణయ్య పలు రచనలు చేశారు. తెలుగులో 45, ఆంగ్లంలో 16 పుస్తకాలు ఉన్నాయి. 1922 తొలి రచన శివాజీ. 1947 మద్రాస్ మంత్రివర్గమా ఎక్కడికి. 1951 విశాలాంధ్రము. 1976 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం. ఇలా ఆయన పుస్తకాలు ఉన్నాయి. వచ్చేదాకా వల్లించు, చచ్చేదాకా చదువు అనేది వారి సూక్తి. ఇది ఈనాటి నేటి మాట విశేషాలు.

0: వెలుగు నీడిల చిత్రం నుండి ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఉదయ సమీరాలలో తరువాతి అంశం అర్థం మారితే నాటిక. రచన శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూరి ప్రకాశరావు.
1: అర్థం మారితే నాటిక రచన శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
2: అయ్యగారు, గిన్నెలు తోమే సబ్బు అయిపోయినది, కొత్త సబ్బులు తెచ్చారనేదా?
3: ఓసి నీ దొంపతెగ, ఇక్కడే ఉన్నాను కదే, ఎందుకంత గొంతు?

0: ఆలోచించుకొని అరుస్తావు? అయినా నెల కిందటి వరకు ఏది కావాలన్నా మీ అమ్మగారినే అడిగేదానివి కదా, ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు అని.
1: ఏమో బాబుగారు, మీరేదో ఉద్యోగం మానేశారటగా. పని పాటునేక కూకొని పనికి మాలిన కబులాడతారని అమ్మగోరే పనులన్నీ మీకు చెప్పి చేయించుకోమన్నారు. ఆ సబ్బుతో పాటే రెండు పీసులు కూడా పట్టరండి మరి. లేకపోతే బాత్రూంకెళ్ళి మీరు పళ్ళు తోముకొనే బ్రష్ ఎట్టి బరబరా గిన్నెలు తోమేస్తా మరి.
0: నిన్ను నిన్ను కాదు, మీ అమ్మగారిని, మీ అమ్మగారిని అనాలి.
2: ఏంటి నా గురించి ఏదో అంటున్నారు?
3: గొంతు బాగా లేస్తోందే.
0: అది కాదు కాంతం, ఈ రంగు చూడు నన్ను ఎలా తీసి పడేస్తుందో. ఇదంతా నువ్విచ్చిన లోకమే, అంతా నా కర్మ కర్మ. ఛీ,
3: ఈ కబుర్లతో కడుపు నిండదు కానీ ఈరోజు వంట ఏం చేద్దామనుకుంటున్నారు? మజ్జిగ పులుసు మటన్ పకోడీ అయితే బాగుంటుంది. ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తీసి శుభ్రంగా కడగండి.
0: ఓ అదిగో కాంతం, ఇట్ ఈస్ టూ మచ్. బ్రహ్మచర్యంలో బుద్ధి గడ్డి తిని ఎర్రగా బుర్రగా ఉన్నావు కదని నీ వెంట పడ్డాను. కులం గోత్రం దాచేసి నా చేత తాళి కట్టించుకున్నది చాలక ఇలా చవట వెధవని చేసి ఆడిస్తున్నావు. నీకన్నా మా తమ్ముడి భార్య నేను, తిట్టే తిట్లన్నీ నలుగురికి వినపడకుండా నాలుగు గోడల మధ్యన తిడుతుంది.
3: ఇలా చీటికి మాటికి చాంతాడంత చరిత్ర తిరగేసి కళ్ళంటే నీళ్లు తెప్పిస్తే కనికరిస్తాననుకుంటున్నారేమో. పాతికేళ్లకు పైగా నా చేత దోసకాయ పప్పు పంచగింజలు తొక్కు తినిపించారుగా, మరేం పర్లేదు. ఇప్పుడు నా వంతు వచ్చింది, రిటైర్ అయ్యి పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారుగా, ఇక రోజు నేను చెప్పినట్టు వినాల్సిందే. పెన్షన్ రాని ప్రైవేట్ జాబ్ వెలగబెట్టారుగా.
1: వస్తున్నారా లేదా?
0: నలుగురు వినాలా ఏమిటా పాడు కేకలు, కాస్త మెల్లిగా పిలవచ్చుగా, ఇప్పుడంతా కొంపలే మునిగిపోయాయి.
1: తొందరగా రండి బాబు, ఎండ వెళ్ళిపోకుండా పిండేసిన ఈ గుడ్డలు మేడ మీద ఆరేస్తానికి సాయం పడతారని.
0: కర్మ కర్మ కర్మ.
3: ఇదిగో బారుడి పొద్దెక్కింది, గబగబా బట్టల పని కానిచ్చేసి వంట సంగతి చూడండి.
0: ఇదిగో కాంతం, ఇలా పైకి కిందకి పరుగులు ఇట్టించేశారంటే పంచి కాస్త ఊడిపోయి పరుగు పోతుందే. ఇప్పటికే నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు.
3: మరీ అంత ఉడుక్కోనక్కర్లేదు, ఇన్నాళ్ళు నా చేత వేయించిన కుప్పిగంతులు ఇప్పుడు మీకు మొదలయ్యాయి అంతే. అదిగో గోడ చాటం దాక్కుని చూస్తున్న మీ తమ్ముడిని అడగండి, అలసట తెలియకుండా పని చేసేందుకు చిట్కాలు ఏమైనా చెప్తాడేమో.
0: సతాయించకు తల్లి, వస్తున్నా.
1: కింద మీద చూసుకోకుండా నడకండి అయ్యగారు, సబ్బు నీటి మీద కాలు నిలబడుతుందా చూడండి, నా మీద ఎలా పడ్డారు. అబ్బా లేండి, అమ్మగారు చూసారంటే నన్ను పనులను తీసేస్తారు.
0: గట్టిగానకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది.
3: ఏం జరిగింది?
0: కాంతం, హారతి పళ్ళెం మీద ఉంటే ఏమీ జరగలేదు కాంతం, ఏదో కాలు మడతపడి కొంచెం తడబడ్డానంతే. నువ్వు పూజ కానివ్వు పదవే తల్లి. అబ్బా, ఆ గొడ్డలు నాలుగు ఆరేసేస్తే వంట ఇంటి పని చూడాలి. అమ్మయ్యా కాంతం,
3: అయిందా బట్లారేయడం? ఇదిగో కత్తిపేట కాయగూరలను కానివ్వండి, కడుపులో పేగులు ఆకలి కేకలు పెడుతున్నాయి.
0: కాంతం, ఇదేం బాగాలేదు, రిటైర్ అయిపోయానని ఇలా దర్భపొలకి ఇచ్చిన పాటి విలువ కూడా ఇవ్వకుండా తీసిపారేయడం, నీకేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నాళ్ళు సంపాదించినంత నీ చేతన పోసాను కదా, పైగా ఇల్లు కూడా నీ పేరునే కట్టించాను. హాయిగా కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నన్ను ఇలా కష్టాలు పెట్టడం నీకేమైనా బాగుందా చెప్పు.
3: అయితే ఇంట్లో ఇన్నాళ్ళు వంట పని ఇంటి పని చేస్తూ ఇన్నాళ్ళు నా చేత చేయించుకున్న చాకరీకి సమాధానం చెప్పండి చెప్పండి, లేదా ఉదయానే క్యారేజీ కట్టిస్తాను. ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని సాయంత్రం 5 వరకు గడిపి రండి. అంతేగాని కాళ్ళు ఊపుకుంటూ ఇంట్లో కూర్చొని నసపెట్టి విసిగిస్తానంటే ఊరుకునేది లేదు అంతే.
0: అంటే ఇంటి పనుల నుంచి నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నావా? మరి నా సంగతి ఏంటి? ఎన్నాళ్ళు ఆఫీసులో గొడ్డు చాకరీ చేశాను కదా, ఇప్పుడైనా కాస్త ఇంటి పట్టున ఉండి సుఖపడదాం అనుకుంటే బయటకు పోయి గడుపుకు రమ్మంటున్నావు. ఓ కాంతం, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా?
3: అప్పుడంటే జీతం అందుకునేవారు కాబట్టి జాగ్రత్తగా చూశాను, రిటైర్ అయ్యాక కూడా అన్నీ అలాగే జరుగుతాయనుకుంటే ఎలా? పెన్షన్ లేని ఉద్యోగం వెలగబెట్టారుగా, ఇక మీద ఎలా గడుస్తుంది అనుకున్నారు? కనీసం ఇంటి పనైనా నేర్చుకోండి, నాకు కాస్త సాయం చేసినట్టు ఉంటుంది.
0: ఇది చాలా అన్యాయం కాంతం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందు బిళ్ళలా మరీ అలా తీసి బయటపడేస్తే నేనేమైపోతాను చెప్పు. కాస్తంత కనికరం చూపించు కాంతం. ఇలా నా పరువు తీసి రోడ్డును పడేస్తే ఈ కాలనీలో నేను తలెత్తుకు తిరగల్లా.
3: కాలనీ అంటే గుర్తొచ్చింది, రేపు నా పుట్టినరోజు కదా, మా కిట్టీలో ఆడవాళ్ళందరూ కలిసి ఆనందంగా పార్టీ చేసుకోవాలనుకుంటాం. రేపు రాత్రి మనింటి డాబా పైనే పార్టీ. ఏమేం వండాలో మా సెక్రటరీ వనజాక్షి లిస్టు పంపిస్తానంది. వేడివేడిగా వండి సిద్ధం చేసి ఉంచాలి. ఏంటి వినపడుతుందా? అబ్బా, మూన్ లైట్ డిన్నర్ చేయాలన్న కోరిక ఇప్పటికి తీరబోతోంది. రేపు అసలే పౌర్ణం కూడాను.
0: కొత్తగా ఇవన్నీ ఏమిటి కాంతం? ఇలా పుట్టినరోజులు జరుపుకోవడం, మన ఇంటా వంట ఆనవాయితీ ఉందా చెప్పు. కావాలంటే ఇద్దరం కలిసి అలా వీధి చివర వెంకన్న గుడి దాకా వెళ్ళొద్దాం. ఎంచక్క చక్కెర పొంగలి దద్దోజనం పెడతారు. రేపు టిఫిన్ కూడా వండుకోనక్కర్లేదు. మిగిలిన డబ్బులతో హాయిగా సాయంత్రం సినిమా చూసి రావచ్చు. ఏమంటావు కాంతం?
3: ఏడిసినట్టే ఉంది మీ తెలివి. ఆ వచ్చేవాళ్ళంతా బోల్డ్ అండ్ గిఫ్ట్లు కూడా తెస్తారండి. పైగా ఈ నెల కిట్టీ తగిలినందుకు నేను విడిగా పార్టీ కూడా ఇవ్వనక్కర్లేదు. అందులోనే కలిపి కొట్టేయచ్చు. నా పాటి తెలివితేటలు మీకుంటే ఈ పాటికి ఇంకో ఇల్లు కట్టుండేవాళ్ళం. నలుగురు ఇలా వచ్చిపోతూ ఉంటే రేపు వాళ్ళ ఇళ్ళల్లో పార్టీలు కూడా వంట కాంట్రాక్ట్ మనకే ఇస్తారు. ఇదిగో రేపు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండండి.
0: ఓరు భగవంతుడా, ఉరుమురుమి మంగళం మీద పడ్డామంటే ఇదే అనుకుంటాను. ఇంట్లో నీ ఒక్కదానికి చాకరీ చేయలేక చస్తుంటే నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వండి పెట్టాలా? అబ్బాబ్బాబ్బాబ్బా, నా వల్ల కాదు, ఏ నుయ్యో గయ్యో చూసుకుంటాను.
3: అలా అని తప్పించుకుందామనుకుంటున్నారేమో, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. రేపు మన ఇంట్లో మన మేడ మీదే పార్టీ.
0: అప్పో
3: 10 మంది వరకు ఉంటారు. స్వీటు, హాటు, చికెన్ పలావ్, మటన్ బిర్యానీ.
0: ఇదిగో చింక చాపలు సంకనెట్టుకుని మేడపైకి చేరి గొంతులేద్దాం అనుకుంటున్నారేమో. కూల్ డ్రింకుల్లో ఎలకల మందు కలిపి పోసేస్తాను, జాగ్రత్త. ఆడంగులంతా చేరి పేకాడుతూ పార్టీ చేసుకుంటుంటే పని వాళ్ళ అన్ని సర్వ్ చేయడానికి నేనేమైనా పనికి మండమని అనుకుంటున్నావా?
3: ఏంటి నోర్లేస్తోంది? ఇల్లు నా పేరు మీద ఉందని మర్చిపోయారా? పై పోషణ అద్దెకి ఇవ్వబట్టే నెలకి ఆ పైసలైనా చేతిలో కనపడుతున్నాయి. మీ ఇష్టం. ఇంటి పని కష్టంగా ఉంటే చెప్పండి, బయటికి పోయి 4 రాళ్ళు సంపాదించి తెద్దురు గాని. కాదు కుదరదు అంటే చెప్పండి, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం.
0: మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడుకు కాంతం. 1-2 నెలలు ఓపిక పట్టు, ఆ మహాలక్ష్మి వచ్చి నీ ఒళ్ళో వాలిపోతుంది. ఇంటి పని వంట పని కూడా చేయకుండా ఇక నువ్వు దర్జాగా బతికేయచ్చు.
3: ఏమిటి, ఈ వయసులో మీకు నేను కాక మరో మహాలక్ష్మి కావాల్సి వచ్చిందా? చూస్తాను చూస్తాను, అది ఇంట్లో అడిగేలా పెడుతుందో నేను చూస్తాను. తాదూర కంతలేదు మెడకో డోలని మీ మొహానికి 2 పెళ్ళం కూడానా? రానివ్వండి, మీ సంగతి దాని సంగతి కూడా తీర్చేస్తాను.
0: ఈ వయసులో నన్ను ఇలా శీల పరీక్షకు నించోబెట్టు కాంతం. నేను చెప్పేది కాస్త స్థిమితంగా విను కాంతం, అంతా నీకే అర్థమవుతుంది. కాస్త పూర్తిగా వివరంగా చెప్పేదాకా ఓపిక పట్టవాయే.
3: మీ సంగతి నాకు బాగా తెలుసు. నన్ను మభ్యపెట్టి 4 మాయమాటలు చెప్పి నాకు సవతిని తేవాలని చూస్తున్నారు. మీ ఆట సాగరిస్తాను అనుకోకండి, ఇక నుంచి మీకు నాకు మాటలు లేవు.
0: కాంతో కాంతో కాంతో. అమ్మయ్యా, పడ కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకొని పాట వింటోందంటే కాంతం శాంతించినట్టే. మెల్లిగా కాళ్ళు ఉత్తుతూ అసలు విషయం అర్థమయ్యేలా చెప్పాలి. కాంతం కాంతం, ఇదిగో ఇలా చూడు, ఒక్కసారి మాట్లాడు కాంతం. నువ్వు అలా మౌనంగా ఉంటే అదేదో తుఫాను ముందు నిశ్శబ్దంలాగా నన్ను భయపడుతుంది కాంతం. కాంతం, నీకోసం జీడిపప్పు ఉప్మా వేడివేడిగా చేసి తెచ్చాను చూడు.
3: నేను చూడను, ఏదో రకంగా నన్ను మభ్యపెట్టి నన్ను ఒప్పిద్దామని చూస్తున్నారేమో. రేపు మా ఆడంగులందరూ వచ్చాక

0: పంచాయతీ పెడతాను, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోండి. అంతవరకు మీరేం చెప్పినా నేను వినను తినను.
1: అబ్బో ఎంతసేపు నీ గోల నీదే, కానీ నేను చెప్పేది వినిపించుకోవు కదా. నన్ను నమ్ముక అంతం, నువ్వు అనుకుంటున్నట్టు నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు. నన్ను పూర్తిగా మాట్లాడిస్తేగా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేది.
0: ఊరికే గోల్ చేయకండి. రేపు మూన్ లైట్ డిన్నర్లో హాయిగా పాటలు వింటూ, పకోడీలు బిర్యానీ తింటూ, పేకాట ఆడుకుంటూ గడిపితే కానీ ఇన్నాళ్ళు నేను చేసిన బండ చాకరీ మీద, చేయించుకున్న మీ మీద కసి తీరదు. అంతవరకు మీరేం చెప్పినా నేను వినగాక వినను. ఖచ్చితంగా అంతే.
2: ఆకాశవాణి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతమై ఉన్నందున పున్నమి, చంద్రుడు మరో పక్షం రోజుల వరకు విశ్రాంతి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బలంగా వీచే గాలుల వల్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయే అవకాశం ఉన్నందున ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా హెచ్చరించడమైనది. వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడొక పాట విందాం. బంగారు కళ

0: అయ్యో అయ్యో, ఇదే ఉపద్రవం. సడన్గా వర్షం మొదలైంది, సమయానికి కరెంటు కూడా పోయింది. బా, ఏమీ కనిపించి చావటం లేదు. ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? అబ్బా, గాలికి తలుపులన్నీ కొట్టుకుపోతున్నాయి. చీకట్లో ఏమీ కనపడటం లేదు. ఎక్కడున్నారండి? దయ్యం, రావద్దు, నా దగ్గర రావద్దు, వెళ్ళిపో వెళ్ళిపో.
1: ఇదేంటి, కాంతి ఎలా పడిపోయింది? నేను నీ గర్భుని. అయ్యో అయ్యో అయ్యో, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ముఖం మీద ఈ నీళ్లు జల్లుతాను. కాంతం కాంతం, లేచి ఓసారి కళ్ళు తెరిచి చూడు. నేను నీ గర్భుని.
0: మీరా? దెయ్యం అనుకుని హడలు చచ్చానండి. అవును, ఇందాక మీ నోట్లో మంటేదో వెలగడం చూశాను. తెల్లటి పళ్ళ మధ్యన ఎర్రని మంట, తెల్లని జుట్టు, తెల్ల పంచితో దగ్గరకు వస్తుంటే దెయ్యం అనుకుని భయపడి చచ్చానండి.
1: ఓ, అదా, కరెంట్ లేదు కదా, చీకట్లో నన్ను చూసి దడుచుకొని ఉంటావు కాంతం. లేచి నిలబడి కాస్త మంచి నీళ్లు తాగు. ఇందా.
0: అబ్బా, ఎంత భయపెట్టేశారండి. అవును, ఇంతకీ నోట్లో అగ్గిపుల్ల వెలిగించి పెట్టుకున్నారెందుకు? అదేదో చేత్తోనే పట్టుకోవచ్చుగా.
1: అదా, అది అగ్గిపుల్ల కాదు, అగరొత్తి. పంచి కాళ్ళకి అడ్డం పడకుండా చేత్తో పట్టుకుని వెలిగించిన అగరొత్తి నోట్లో పెట్టుకుని ఆ వెలుతుర్లో లాంతరు ఎక్కడుందో అని వెతుకుతున్నాను. అగ్గిపుల్ల అయితే వెంటనే ఆరిపోతుందని అగరొత్తి వెలిగించా. అది సంగతి. పోనీలే, మొత్తానికి నన్ను చూసి భయపడ్డావన్నమాట.
0: అదిగో, అలా పళ్ళు ఇకిలించే ఆ పళ్ళన్నీ ఎడమైపోయాయి.
1: నా పళ్ళు ఎడమయ్యింది నిన్ను చూసి నవ్వినందుకు కాదే. నీ మీద కోపంతో పళ్ళు నూరినప్పుడల్లో ఒకటి అర రాలిపోయి మొత్తం మీద నోట్లో అర డజన్ పళ్ళు మిగిలిపోయాయి. పోనీలే, ఈ పళ్ళు చూపెట్టైనా నిన్ను భయపెట్టగలిగాను. అది కాదు కాంతం, ఎడంగా ఉన్న నా పళ్ళ మధ్యన నిప్పు వెలిగించి పెట్టడం వల్ల చీకట్లో దెయ్యం అనుకుని అనవసరంగా భయపడ్డావు అంతే.
0: ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. అనవసరంగా భయపడ్డాను. అసలే ఏదో తుఫాన్ అంటున్నాడు, పైగా ఇళ్లలోంచి బయటికి రావద్దు అంటున్నాడు. ఇక మా కిట్టీ ఫ్రెండ్స్తో మూన్ లైట్ డిన్నర్ అలా? మీ పనికి మాలి మేషాలకు పంచాయతీ పెట్టడం వీలయ్యే పనిలా కనిపించడం లేదు.
1: అబ్బో, నీ సాధింపు ధోరణి నీదే కాంతం. అసలు విషయం అది కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవే.
0: నేను ప్రత్యక్షంగా చూస్తే తప్ప దేన్ని నమ్మనని మీకు తెలుసు కదా. రానివ్వండి, మరో రెండేళ్లే కదా, ఓపిక పడతాను. ఆ మహాలక్ష్మి సంగతి మీ సంగతి తేల్చేసి కాళ్ళు చేతులు విరిచి మూలను కూర్చోబెట్టకపోతే అప్పుడు అడగండి.
1: అబ్బు అబ్బు, నీ పాపిష్టు గోలా నువ్వును. ఎంతసేపు నువ్వు చెప్పేదే నేను వినాలంటావు, కానీ నా మాట వినిపించుకోవే. పొరపాటున మహాలక్ష్మి పేరెత్తాను.

0: అసలు ఏం జరిగిందో చెబుతాను విను. అసలు 15 సంవత్సరాల క్రితం.
1: అమ్మో అమ్మో, 15 సంవత్సరాల క్రిందట? అంటే ఈ భాగవతం 15 ఏళ్ళుగా నా కళ్ళు కప్పి సాగుతుందన్నమాట. ఇక ఉపేక్షించే లోపం లేదు.
0: ఓ కాంతం, నువ్వు అనుకుంటున్నదేది కాదు కాంతం. ఓసారి నేను చెప్పేది పూర్తిగా వినిపించుకో. 15 ఏళ్ల క్రిందట మా ఆఫీసులో పనిచేసే కనక మహాలక్ష్మి లేదు, ఆవిడ చెబితేను.
1: అదిగో అదిగో, మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది కాక ఇప్పుడు ఏకంగా ఇంటికి కూడా తీసుకొస్తానంటున్నారు. కట్టుకున్న దాన్ని మోసం చేసి మరో ఆడదాని వెంట తిరగడం మీకేమైనా భావ్యంగా ఉందా?
0: నా వల్ల కాదు. ఇలా చీటికి మాటికి అడ్డం పడుతూ నేను చెప్పేది పూర్తిగా వినకపోతే ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తావు. ఇక నీ ఇష్టం.
1: ఇప్పుడు మాత్రం ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలిందని. మీరేం చెప్పొద్దు, మీరు చెప్పవద్దు, నేను వినను వినను.
0: కాంతం కాంతం, నువ్వు విన్నా వినకపోయినా నేను జరిగింది చెప్తాను, తర్వాత నీ ఇష్టం. నాతో కలిసి ఉంటావో నా దారి నన్ను చూసుకోమంటావో.
1: అంత కోపం ఎందుకు? సరే చెప్పండి.
0: ముందు ఆ ముక్కు తుడుచుకో.
1: నేను ఇంకేం మాట్లాడను.
0: అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక విను, 15 సంవత్సరాల క్రితం మా ఆఫీసులో పనిచేసే కనక మహాలక్ష్మి చెబితేను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. అందులో ప్రతి నెల నీకు తెలియకుండా 12,500 రూపాయలు కడుతూ ఏడాదికి 1,50,000 వరకు పీపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తూ వచ్చాను. మరో 2 నెలలు గడిస్తే 15 సంవత్సరాల కాలం పూర్తయ్యి ఒకేసారి 40 లక్షలు మన చేతికి వచ్చి చేరుతాయి. ఇక మిగతా జీవితం అంతా మనం నిశ్చింతగా హ్యాపీగా బ్రతికేయచ్చు. అది సంగతి.
1: అయ్యయ్యో, అంటే ఇంతసేపు మీరు చెప్తున్నది ఈ మహాలక్ష్మి గురించా? అయ్యయ్యో, ఎంత పాపిష్టిదాన్ని. మీరెంత చెబుతున్నా వినిపించుకోకుండా మిమ్మల్ని అవమానించాను, అనుమానించాను. పెన్షన్ రాదన్న లోటు లేకుండా ముందు జాగ్రత్తతో మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే అర్థం చేసుకోకుండా అనవసరంగా మీ మీద అభాండాలు వేశాను. ఎంత పొరపాటైంది. మీ చేత ఇంటెడు చాకరీ చేయిస్తూ నేను గెలిచానని సంబరపడ్డానే కానీ నన్ను గెలిపించడానికి మీరు ఓడిపోతున్నారని గ్రహించలేకపోయాను. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించానని చెప్పే వరకు మీ కాళ్ళు వదిలిపెట్టను. క్షమించానని చెప్పండి.
0: అరే రే, ఊరుకోకాంతం, ఏమిటా మాటలు? మన మధ్య ఈ క్షమించడాలు మన్నింపులు ఎందుకు? కాంతం, లేచి మొహం కాస్త చన్నీళ్లతో కడుక్కుండ్రా. ఇద్దరు హాయిగా వేడివేడి కాఫీ తాగుదాం. అయ్యో, అన్నట్టు మర్చిపోయాను, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయానే. గిన్నె మాడిపోయిందో ఏమిటో?
1: మీరుండండి, నేను చూస్తాను. ఇక నుంచి ఇంటి పనులేమీ మీరు చేయనక్కర్లేదు. చిటికలో కాఫీ రెడీ చేసుకొస్తాను, సరేనా?

0: అర్థం మారితే నాటిక విన్నారు. రచన శ్రీమతి వి ప్రమీలా శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీమతి డి హేమ, శ్రీమతి కె ఇందిర, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు.
1: అర్థం మారితే నాటిక విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతం.

శ్రీ సాయి మహిమ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం ఆదిత్య పడ్వాల్, పుష్పాంజలి సినీ భక్తి గీతం విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ గురించి. స్వచ్ఛత ఎం జల్ సంచయ్ సంవాద్ గురించి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవ 2026 సెప్టెంబర్ 17 అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛత భారత్, వికసిత్ భారత్ నినాదంతో కార్యక్రమాలు ఉంటాయి. నెల రోజుల పాటు ఈ స్వచ్ఛతోత్సవం కొనసాగుతుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉంటాయి. పరిశుభ్రత పట్ల ప్రజల్లో భాగస్వామ్యం పెంచడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తరహిత నగరాలను తయారు చేయడం, శ్రమదానం, మొక్కల పెంపకం, ఎగ్పేడ్ మాకినాం ఈ నినాదంతో మొక్కలు నాటడం, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛత ఈ సేవ అనేది స్వచ్ఛత పట్ల భాగస్వామ్యాన్ని పెంచడం, స్వచ్ఛత ఏం జల్ సంచయ సంవాద్, అది మన భవిష్యత్తును కాపాడుకునే పిలుపు. నీరు మన గ్రామాలకు, మన పొలాలకు, మన కుటుంబాలకు జీవనాధారం. అయినప్పటికీ కలుషితమైన నీటిని ఎదుర్కొంటున్నాం. పరిష్కారము పరిశుభ్రత అంటే స్వచ్ఛత, నీటి సంరక్షణ. గ్రామాల్లో బావులు, కాలువలు వంటి సంప్రదాయ నీటి వనరులు మన ప్రాథమిక సంపద. తరతరాలుగా ఆ ఊపిరి కాపాడుకోవడం. తాగునీటికి మాత్రమే కాదు, అది సంఘం యొక్క గుండె. మన బావులు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, సిల్టు, కలుపు మొక్కలతో నిండిపోయాయి. చెత్తతో మన బావులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ నీటిని సరఫరా చేసే భూగర్భ జలాశయాలను కలుషితం చేస్తున్నారు. ఈ బావులను శుభ్రపరచడం మన మొదటి సామాజిక లక్ష్యం. గ్రామ పరిశుభ్రత డ్రైవ్, శ్రమదాన్ నిర్వహించడం ద్వారా చెత్తను తొలగించవచ్చు, బావులను లోతుగా చేయవచ్చు, నీటిని మళ్ళీ సురక్షితంగా ఉంచడానికి శుద్ధి చేయవచ్చు. ఒకే బావిని పునర్జీవింపజేయడం వల్ల మండుతున్న వేసవిలో గృహాలకు నీటి అవసరాలు తీర్చవచ్చు. అదేవిధంగా కాలువలు, నీటిపారుదల మార్గాలు, వ్యవసాయ భూమికి వరాలు. కాలువలు, ప్లాస్టిక్, సిల్ట్ వ్యవసాయ ప్రవాహాలకు అడ్డంకి కలిగిస్తున్నాయి. నీరు ఎప్పటికీ చివరిలో ఉన్న పొలానికి చేరడం లేదు. అలా రైతులు నష్టపోతున్నారు. విలువైన నీరు పొంగు పొరులుతూ మరో చోట వృధాగా పోతుంది. వర్షాకాలానికి ముందు మన కాలువలను పూడికి తీయడం, అడ్డంకిగా ఉన్న వృక్ష సంపదను తొలగించడం, గృహ వ్యర్థాలను వాటిలోకి వేగడాన్ని ఖచ్చితంగా నిషేధించడం ద్వారా ప్రతి నీటి చుక్క మన పంటలకు సమర్థవంతంగా ప్రవహించేలా చేయవచ్చు. లేకుంటే నీటి సంరక్షణ అసంపూర్తిగా ఉంటుంది. ఇది ఈరోజు స్వచ్ఛత హీ సేవలో గ్రామాలలో నీటి సంరక్షణ గురించి తెలుసుకున్నాం. ఇక ఈరోజు కార్యక్రమంలో ఉదయం 9 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ఉంటుంది. ప్రత్యక్ష వ్యాఖ్యానం వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. అదేవిధంగా ఈ రాత్రి 8 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ఉంటుంది. ప్రత్యక్ష వ్యాఖ్యానం వ్యాఖ్యాతలు కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి. ఇక ఈరోజు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీమతి టి సునాయన గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ హెచ్ రామచంద్ర.

0: آکاشوانی سے پیش ہے خبرنامہ۔
1: బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
2: బాపట్ల జిల్లాలో రాష్ట్ర గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పర్యటన, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గవర్నర్ బంగారు పథకం అందజేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్ క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ధి కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 49 కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడిదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగరవనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ధి చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం.

ఈనాటి కర్ణాటక సంగీతులు శ్రీమతి టి సునయన గాత్రం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, మోర్సింగ్ శ్రీ బొంగుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ. ముందుగా శ్రీ విఘ్నం రాజం భజే, గంభీర నాటరాగం, ఖండచాపు తాళం, రచన ఊతుత్కాడ్ వెంకట సుబ్బయార్.

ఇంతవరకు శ్రీమతి టి సునైన గాన విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధన్మారావు, మోర్సింగ్ శ్రీ బంకపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మ. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఘనలీలా గుణజాతుర్భువనము కల్పించి రక్షించి భేదమంచే విపురంత శక్తికి అనంత జ్యోతికి చిత్తవీర్యునికి నిత్య ప్రవృత్తికి ఏకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించవచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికే స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశురపి నిపదది మదమలిన కపోలభి.

0: యుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతుః. గజం ఎంత మదించినదైనా, ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే, దాని కుంభస్థలం పైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కృపా నరసింహం గారు తెలియజేస్తారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట, నర్యా అని అంటే నరులలో శ్రేష్ఠుడా. నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్యా, ఓ పురుషశ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పుడుదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు.

0: గాని నిత్య యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కలిగి యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది, నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలు అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, అధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు.

0: ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేముని దిజక్రింగంటి మెట్లైనను ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కుగు నట్టి దిక్కుకై మృకెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా ఆ స్వామి అంటే చెబుతారు, భయమున్ చెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాల అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు

ఎత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా? భగవంతుడి యొక్క అనుగ్రహం లేక

వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకనే ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు. నేను దేని నుంచైనా నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖ, నృసింహ, భీషణ, భద్ర, మృత్యుమృత్యు అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు, పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు, కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్భీతాః భూతవేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహానికి పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యుహు అనే పదం కూడా ఉంది. మృత్యు

0: దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండడం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రు జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణహస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జూచు జూట్కులు జూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పానరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవకుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విని వెంటనే వినవచ్చు. మా కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2727244 మరొక నెంబర్ 2727 28

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పలక సత్యనారాయణ.
0: చెప్పండి సార్.
1: సార్, నాకు చిల్లర దేవుళ్ళు ఈ సినిమాలోని పాడాలని ఉన్నది అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారి పాట కావాలి సార్.

0: హలో పాటల పల్లకి. హలో హలో పాటల పల్లకి అండి.
1: నమస్తే అండి, ద్రాక్షారెడ్డి మాట్లాడుతానండి. నా పేరు సత్యానమూర్తి అండి.
0: మూర్తి గారు చెప్పండి.
1: ఉన్నమ కథలోంచి అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుందండి.
1: ధన్యవాదాలండి.
0: నమస్కారం.

0: హలో, పాటల పలకి.
1: హలో
0: హలో, చెప్పండి.
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నామండి.
1: నా పేరు మెస్సర్ అన్న, ఎల్మెట్లేరే తలపల్లి జిల్లా అనకాపల్లి.
0: చెప్పండి, ఏ సినిమా పాట విందాం అనుకుంటున్నారు?
1: ఎమ్మిడి మోడ్ సినిమాలో ఎక్కువ బెండ్ ఎక్కి మా ఎక్కువ ఇలాంటి మా అన్న సాంగ్ కాదు సార్.
0: హుషారైన పాటే
1: అలాంటి ఏదైనా ఇస్తాయి.
0: అవునా,

0: మరి మీరు అడిగిన పాట ఈ ప్రకటన అనంతరం వినండి.
1: ఓకే సార్.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో, పాటలు పలకేయండి.
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు తాతయ్య అండి, భోగపురి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి తాతయ్య గారు.
1: గోపాలరావు అమ్మాయి సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట వింటారు?
1: వస్తావు కళ్ళలోకి రానంటావు కౌగులి పాట కావాలి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో, నమస్తే సార్. శంకర్ అండి.
0: శంకర్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జగదాంబ సార్.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: శ్రీనివాస కళ్యాణంలో కలయిక కదయిక స్వర భంగిమలో పాట పెడతారు.
0: తప్పకుండా, మీరు కోరిన పాట.
2: 1, 2, 3, 4, 4.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు పాటల పల్లకి శీర్షికన 10:20 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం.

0: ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్12 నుంచి 19 వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనేటువంటిది ఇది ఈ ఇయర్ 5వ సారి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో. ఈసారి ఇన్కాయిస్ ఈ కార్యక్రమాన్ని 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 12 కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 12 దగ్గరలో జరుపుతున్నాం. అందులో 6లో మనము వర్క్ షాప్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా ఇన్కాయిస్ సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు కానీ కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ కానీ ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం 6లో కొంచెం ఎక్కువగా వర్క్ షాప్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. 6లో బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాము.
0: సార్, సముద్రాలు, తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాలు పెరుగుతున్నాయి కదా సార్, సో దీని వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందంటారు?
1: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్ల్లో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికీ తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమేమి అవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుకుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వీటిని తింటు

0: ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే మన బాడీలోకి మళ్ళీ అదే రూపంలో రావడము, ఇదంతా కూడా ఎకోసిస్టమ్ గా మన లోపలికి మన బాడీలోకి మళ్ళీ ప్లాస్టిక్ అనేటువంటిది వస్తుంది. అందుకొరకని మనము దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12 నుంచి 19 నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత కార్యక్రమాలతో పోలిస్తే ఈ ఏడాది కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ ఏడాది మనము 5.0గా చేస్తున్న దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసిందంటే, సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కూడా 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తున్నాం మనము. సో దాంట్లో భాగంగా సైకిల్థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చేంజ్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్ గా 19 సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు. ఇది సెప్టెంబర్ 3 సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను మేము చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్ గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీల్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లో మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్, అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా. కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్, వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మ్యాక్సిమం అయినంత మటుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు. అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ప్లెడ్జ్ తీసుకోవడము, దానివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశం.
1: సార్, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మన రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కదా సార్? మరి రాష్ట్రంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రానికి చాలా ఎక్కువ విశాలమైన కోస్ట్ లైన్ ఉంది. అలాగే కోస్ట్ లైన్ ఉండడమే కాకుండా మన దగ్గర ఫిషర్మెన్స్, కోస్టల్ లైవ్లీహుడ్ అనేటువంటి వాళ్ళు, అంటే కోస్టల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర పోర్ట్స్ గాని అన్ని కూడా చాలా ఎక్కువగా మనకు సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందికే వస్తాయి. అందుకొరకు మనము ఇంతకు ముందు ఇయర్లలో ఇంకా ఎక్కువ బీచ్ల్లో కూడా చేసినాము. ఈసారి మాత్రం మనం 12 బీచ్ల్లో మనము చేస్తున్నాము. ఈ 12 బీచ్ల్లో అందులో 6ట్లో వర్క్ షాపుల లాగా చేస్తున్నాము. అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకున్న అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన ఏపీలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లు నారా చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారని అంటున్నారు. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ చేయడం అనేటువంటిది మేము చాలా ఆనందిస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం కింద ఎన్ని బీచ్లను ఎంపిక చేస్తారో మీరు తెలియజేస్తారు. మరి జిల్లాల వారీగా ఆ వివరాలను తెలియజేస్తారా?
0: జిల్లాల వారీగా అంటే ప్రతి శ్రీకాకుళంలో, విజయనగరంలో అండ్ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, కాకినాడలో, వెస్ట్ గోదావరిలో, నెల్లూరు, తిరుపతి, బాపట్ల ప్రకాశం.

0: వర్షం అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మనం చేస్తున్నామండి. అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మేము దీంట్లో మత్స్యకార సంక్షేమ సమితి అనే ఒక ఎన్జిఓ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని భాగస్వామ్యం చేశాము. వాళ్ళకి ఏంటంటే ఫిషర్మెన్ తోటి ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అందరినీ ఫిషర్మెన్స్ ని, కాలేజెస్ ని, అండ్ మేము పర్సనల్ గా ప్రతి కోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మా తరపు నుంచి కూడా ఇన్విటేషన్ లెటర్స్ లాగా పంపించాము. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, ఇంత పెద్ద స్థాయిలో తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వివిధ శాఖల సమన్వయం తప్పనిసరిగా అవసరం. మరి సార్, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏ శాఖల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రంలో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి ఫిషింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఎఫ్ఎస్ఐ అంటారు, అది సిఫ్నెట్, అలాగే కోస్ట్ గార్డ్స్. కోస్ట్ గార్డ్స్ మొత్తం కోస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఈవెంట్ లో ప్రతి దగ్గర వాళ్ళు 100% జాయిన్ అవుతున్నారు. ఆ ఏరియాలో ఉండే ప్రతి కోస్ట్ గార్డ్లు కంపల్సరీగా జాయిన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ఇదే కాబట్టి, కోస్టల్ పాపులేషన్ మీదనే కదా వాళ్ళు ఫోకస్ చేసేది. అందుకొరకు వాళ్ళు అందరు జాయిన్ అవుతున్నారు. అండ్ ఈసారి కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళు కూడా అందరు, పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి విలేజ్ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ కాబట్టి, వాళ్ళు మేము చేసే ప్రతి యాక్టివిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. మేజర్ గా వీళ్ళు, ఇంకా వీళ్ళు కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, పోలీస్ గాని ఇంకా మున్సిపాలిటీస్ పీపుల్ గాని, ఈ స్వచ్ఛతా సేవ కింద కొందరిని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్స్ కూడా, వాళ్ళు సిటీస్ లో, టౌన్స్ లో ఏవైతే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా.
1: సార్, గతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అండ్ ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఎందుకంటే మేము ఎక్కడ చేసినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఇయర్స్ లో అసలు మేము అనుకున్న దానికంటే జనాలు ఎక్కువనే వచ్చారు, కానీ ఏ ఒక్క బీచ్ లో కూడా మేము అనుకున్న దానికంటే తక్కువ మంది అసలు పాపులేషన్ రాలేదు. ఒక్కొక్క బీచ్ లో అయితే మేము 600 మెంబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే 800,000 మెంబర్స్ వచ్చిన బీచ్లు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో. సో అంటే మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాం, ప్రజల్లో ఇంత అవగాహన ఉందా అనేటువంటిది. చాలా బాగా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి.
1: సార్, మన తీర ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంతో నిత్యం అనుసంధానమై ఉంటారు కదా, మరి ఈ కార్యక్రమంలో మత్స్యకారుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వారిని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు?
0: వాళ్ళు మత్స్యకారులు చాలా మంది అవేర్నెస్ తోటే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొందరికి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు సరిగా ఫిష్ వాళ్ళు అనుకున్నంత పట్టనప్పుడు గాని, అలాంటప్పుడు కొంచెం అన్హాపీనెస్ ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఏంటంటే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే ఉండొచ్చేమో గాని, లేదు అంటే వాళ్ళ అవగాహన చాలా బాగుంది. మేము చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్ల తోటి మాకు అర్థమవుతుంది వాళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అవగాహన చాలా ఎక్కువగా ఉంది. దే ఆర్ వెరీ మచ్ అప్రోచింగ్ అన్నట్టు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు.
1: సార్, సముద్రంలోకి, బీచ్లోకి ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్, పాత ఫిషింగ్ నెట్స్, థర్మాకోల్ వంటి వ్యర్థాలు చేరకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీంట్లో మేజర్ గా మేము చెప్పేది ఏంటంటే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మేము గవర్నమెంట్ ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అవాయిడింగ్ అనేటువంటి. వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అసలు నిషేధించడం అనేటువంటిది ఫస్ట్ మోటో కింద. అండ్ ప్రజల్లో కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినా గాని, దేనికి వెళ్ళినా ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ చేతి సంచులు గాని, క్లాత్ గాని అలాంటివి వాడడము, అండ్ మినరల్ వాటర్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే మాక్సిమం మనము చాలా తగ్గించిన వాళ్ళం అవుతామండి.
1: సార్, బీచ్ క్లీనప్ కార్యక్రమాలను 1-2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా మన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎలాంటి నిరంతర చర్యలు అవసరమంటారు?
0: మా యొక్క మెయిన్ మోటో ఈ ఒక్క రోజు ఒక వీక్ చేసి వెళ్ళడం గురించి కాదు. మేమేంటంటే అవేర్నెస్ కల్పిస్తే, ఆ అవేర్నెస్ ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఏంటంటే దాన్ని రిపీట్ చేయరు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ తోటి బీచ్కి వెళ్ళాము ఏదో రిక్రియేషన్ కొరకు, అక్కడ ఏదో చిప్స్ ప్యాకెట్

0: పాకెటో లేకపోతే వాటర్ బాటిల్లో తినేస్తాం. తిని అక్కడ పడేయకుండా దాన్ని ప్రతి బీచ్ లో కూడా డస్ట్బిన్ సెంటర్స్ అలాంటివి పెట్టారు అక్కడక్కడ. అవి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ ఉంటే అక్కడ వెళ్ళి వేద్దాము అనేటువంటిది. అలా వేసి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నారు, వీటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా వాళ్ళు ఎక్కడ అది బీచ్ల్లో ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తే అవి ఓషన్ లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. మేము బేసిక్ గా గమనించింది అది. అందుకొరకు మా యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడమే మా మెయిన్ మోటో. ఇలాంటి యాక్టివిటీస్ ఒక్కరోజు చేస్తే ఒక్కరోజు క్లీన్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రజలకు అవగాహన వస్తే అది ఎప్పటికీ రాదు ఇంకా ఫ్యూచర్ లో. అది మా యొక్క మెయిన్ మోటో అండి.
1: సార్, ప్రస్తుతం తీర ప్రాంతాలలో పర్యటకుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది సార్. మరి బీచ్లను సందర్శించే సమయంలో పర్యటకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి?
0: మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేయడం, ఫుడ్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో తీసుకొస్తే కంపల్సరీగా అది తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూసేజ్ బాక్స్ లాంటివి ఏవైనా తెచ్చుకుంటే ఒక్కరు కూడా దాన్ని అక్కడ పడేయరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయడం వల్ల అవేంటంటే అక్కడ పడేయడానికి ఎవరు ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బంద్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. సో అది మనం అట్లీస్ట్ ఈ పర్యాటకులకు అక్కడ సేల్ చేసే వెండర్స్ ఉంటారు కదా మనకు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని, వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది అదే, మీరు ఇలాంటి ఐటమ్స్ పనిచేసి ఇప్పుడు మనకు కప్స్ గాని ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ కప్స్ వచ్చాయి, అండ్ మనకు లీఫ్ తోటి చేసినటువంటి కప్స్ గాని ప్లేట్స్ గాని వచ్చాయి, అలాంటి వాడడానికి మేము ఎక్కువ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
1: సార్, సముద్ర కాలుష్యం వల్ల పర్యావరణంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి, చివరకు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి ఈ అంశాన్ని మీరు ఎలా వివరిస్తారు?
0: ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఏదైతే బీచ్ల్లో పడేసినటువంటిది ఆటోమేటిక్ గా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లాగా విడిపోతుంది. ఆ ప్లాస్టిక్ రేణువుల్లాగా విడిపోయిన దాన్ని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది వాటర్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే చిన్న చిన్న చేపలు గాని ఆ ఫిష్ అనేటువంటిది వాటిని తినడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫిష్ తినడం వల్ల ఆ ఫిష్ ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో వలేసి ఫిషర్మెన్స్, అది ఆటోమేటిక్ గా అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఆ ఫిష్ తినడం వల్ల. అందుకొరకు మనం ఏమంటున్నామంటే ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం మనము. మత్స్య సంపద మన బాడీలోకి ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందో దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్ గా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి. మొన్న ఒక సర్వే ప్రకారంగా కొందరు మందిని టెస్ట్ చేస్తే వాళ్ళ బాడీలో సమ్ అంటే ఐడెంటిఫై చేసే అంత లెవెల్లో మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ బాడీలో కనుక్కున్నారు హ్యూమన్ బాడీలో. అది వచ్చిన వాళ్ళ హ్యాబిటెంట్ ఏంటంటే వాళ్ళు ఫిష్ రెగ్యులర్ గా తింటారు. సో అంటే మనం ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఏం తినట్లేదు, కానీ మన బాడీలో ప్లాస్టిక్ ఉంది అంటే మేజర్ గా సోర్స్ ఆఫ్ ఫిష్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే మెరైన్ లెటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అంటే ఫిష్ ప్లాస్టిక్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా చెప్తున్నాం.
1: సార్, ఇప్పుడు మనకి ఓషన్ కన్జర్వేషన్ నేషనల్ ప్లెడ్జ్ అని జరుగుతుంది సార్, ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటారు? సాధారణ ప్రజలు ఇందులో ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: ప్లెడ్జ్ అనేటువంటిది ఒక ఫార్మల్ యాక్టివిటీ మాత్రమే కాదండి, మనం రోజువారీ జీవితంలో ఓషన్ ఫ్రెండ్లీ బిహేవియర్ పాటిస్తామనే వ్యక్తిగత కమిట్మెంట్ ప్లెడ్జ్ అంటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది తీసుకువచ్చింది. దీన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, కమ్యూనిటీస్ అందరూ కూడా ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలిపిస్తుంది. అంటే ఇప్పుడు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే అందరూ బీచ్ లోకి ఆ స్పెసిఫిక్ డేస్ లో రాకపోవచ్చు, కానీ ఈ ప్లెడ్జ్ అనేటువంటిది ఏ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే తీసుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్లెడ్జ్ లో వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా అదే. మనం ఏమంటున్నామంటే ఈ ప్లెడ్జ్ లో ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తాము, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, హౌ టు అవాయిడ్ మెరైన్ లిటర్ ని చేయకుండా చేయాలి అని ఎలా అనేటువంటిది ప్లెడ్జ్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసింది. అందుకొరకు మనం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే యువత గాని స్టూడెంట్సే కాకుండా ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ప్లెడ్జ్ నిర్వహించాలని చెప్పి మనం అందరికీ చెప్పాము. అన్ని మినిస్ట్రీస్ కూడా అదే ఆర్డర్ పాస్ చేశాం అన్నట్టు.
1: సార్, ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా మారింది కదా సార్. మరి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్.

0: 5.0 కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో వీటి ద్వారా ప్రజలు ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
1: స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0కి ఒక డిజిటల్ గా పార్టిసిపేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చామండి. అందులో ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది మేజర్ గా ఫోకస్ చేశాము. ఏంటంటే ప్లెడ్జి ఎక్కడ నుంచి అయినా కానీ వాళ్ళు అటెండ్ చేసి

0: కూడా వస్తుంది, అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము అని. ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా వీటిని ప్లెడ్జ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా ఈ వెబ్సైట్ లో మళ్ళీ యాప్ లో క్లియర్ గా మేము మెన్షన్ చేసాం, ప్రతిరోజు ఏ యాక్టివిటీలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటిది క్లియర్ గా చెప్పామండి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా మన సముద్రాలను, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను తెలియజేస్తారా?
0: రోజువారీ విషయాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా వాడడం అనేటువంటిది బంద్ చేయడం అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అండి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు కానీ, మినరల్ వాటర్ బాటిల్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని వాడడం అనేటువంటిది తక్కువ చేయడానికి ట్రై చేయాలి మనం ప్రతి ఒక్కరూ కూడా. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత మన ఈ కార్యక్రమానికి ఉపయోగమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇంట్లలో కూడా మనం చెత్తని ఎప్పుడైతే సెగ్రిగేట్ చేయకుండా వేస్తే అదంతా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మన ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ అనే బేసిక్ గా ఈ రెండు సెగ్రిగేషన్లు మనం ఇంట్లోనే స్టార్ట్ చేసి, ఆ మన ఇంట్లో నుంచి వెళ్లే చెత్తనే మనం రెండు విధాలుగా ప్రాపర్ గా చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టిక్ ని ప్రాపర్ గా వాళ్ళు కూడా డిస్పోజ్ చేయడానికి వాళ్ళ ఎంత కృషి వాళ్ళు చేస్తారు. అండ్ బయోడిగ్రేడబుల్ ఎనీవే అది మనకు పెద్ద హాని చేకూర్చదు కాబట్టి వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు. ఇవి రెండింటిని మనం సెగ్రిగేట్ చేయకపోతే వాళ్ళెవరు కూడా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకు మన ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో అండి. ఇంట్లోనే పంపించే చెత్తనే మనం సెగ్రిగేట్ చేసి పంపించగలిగితే 90% ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లం కి.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు తెలియజేసినందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. శ్రోతలకు కూడా మా యొక్క ధన్యవాదాలండి.
1: ఇంతవరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబర్ 2727288. ఫోన్ ద్వారా మీకు నచ్చిన పాటను వెంటనే వినవచ్చు.

0: హలో పాటల పల్లకి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: ఏ సినిమా పాట?
1: శ్రీ వెంకటేశ మహాత్మ్యం చిత్రానికి శేషశైల వాస కంఠస్వరం పాడింది.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: నమస్తే సార్. నమస్తే.

0: హలో, పాటలు పలకేయండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం సార్.
1: నా పేరు గాడియా సత్యనారాయణ అండి.
0: చెప్పండి సార్, ఎక్కడి నుంచి?

0: కోనసీమ జిల్లా సిహెచ్కి నిబంధించండి.
1: ఏ సినిమా పాట వింటారు?
0: కులదైవ చిత్రంలో పయనించే ఓ చిలుక.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినండి.
0: థ్యాంక్ యూ సార్.
1: నమస్కారం అండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: దేవుళ్ళు సినిమాలు ఉంది, వినాయకాన్ని మూర్తికే మా మొదటి ప్రాణం సార్.
0: తప్పకుండా. మీ పేరు చెప్పారు కాదు?
1: నా పేరు జగన్ సార్, కొత్త వాళ్ళు సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను సార్, అది బుద్ధిమంతుడు సినిమాలోని నన్ను కాలింపగా నటించి వచ్చి పాట కావాలి సార్.
0: తప్పకుండా. మీ పేరు చెప్పారు కదా.
1: నా పేరు సిరీస్ టైలర్ భూములు అప్పారావు సార్, బొబ్బులి.
0: అలాగే అండి, మీరు కోరిన పాట వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్, సనత గ్రామము, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం అండి. పుల్లన్న గారు ఏ పాట వింటారు?
1: అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒక పాట వినిపించండి సార్.
0: తప్పకుండా పాట వినండి.
1: నమస్తే, కృతజ్ఞత వందనాలు సార్.
0: సంతోషం, పాట వినండి.

0: గూబ పాడితే గుంటనక్కాడును, ఈ కాటి ప్రేమకి సరిసాటి లేదులే. తక్కడ తగ్గ ఇక్కడ తగ్గ నంగడ తగ్గ గుంగు నన్నింక వీడి వెళ్ళే సైతానో.
1: హలో పాటల పల్లకి.
2: హలో హలో,
1: ఒక కాల్ కట్ అయినట్టుంది. ఒక పాట మంగళ బలించితం నుంచి పాట విందాము.

పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 11 గంటలకు మధురిమ పాత సినిమా పాటలు, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి, 12 గంటల 40 నిమిషాలకు సినిమా పాటలు, 1 గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో సర్వికల్ క్యాన్సర్ నివారణ చికిత్స. ఈ అంశంపై స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగుమర్ తెలియలా గారితో శ్రీమతి కె ఇందిర గారు పరిచయం ఉంటారు. 2 గంటల 31 నిమిషాలకు జానపద రంజని, ఇందులో చెంచు భాగవతం మొదట సీను. నిర్వహణ శ్రీ బి సింహాచలం బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి వాతావరణం, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన నషాముక్త భారత్ అభియాన్పై వివరాలు, స్వచ్ఛత హీ సేవ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కిషన్వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారు పరిచయం వింటారు. 7 గంటల 45 నిమిషాలు వికసిత భారత్, 8 గంటలకు విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతులు శ్రీ కేవీఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి. 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, 10 గంటలకు పుట్టింటికి పోతే నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. 10 గంటల 30 నిమిషాలకు ఆపాత మధురాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ.

అదృష్టవంతుల చిత్రం నుండి ఘంటసాల పీసోసిలు పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. ఘంటసాల పీసోసిల గల నుండి మరో గీతం. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం విజయకృష్ణమూర్తి. చిత్రం అగ్గిబరాట.

0: పునర్జన్మ చిత్రం నుండి ఘంటసాలు పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం టి చలపతిరావు.
1: పోయమ్మో పోయమ్మో.

మీరు విన్న ఈ గీతం రంగుల రత్నం చిత్రం నుండి. పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం. మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు.

0: போதுவோ.
1: మీరు విన్న ఈ గీతం మదన కామరాజు కథ చిత్రం నుండి. పిబి శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం జి కృష్ణమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరు విన్న గీతం బుద్ధిమంతుడు చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్.

మనసు మాంగళ్యం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు వింటున్నారు మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు.

మనుషులు మమతలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

మీరు వింటున్న ఈ గీతం బంగారు కలలు చిత్రం నుండి. వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట. సాహిత్యం దాశరథి, సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు మధుమంజరి మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు విన్నారు. హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: సెమికాన్ ఇండియా 2026 అట్ యశోభూమి ఇన్ న్యూ ఢిల్లీ. స్వచ్ఛత హీ సేవ క్యాంపెయిన్ 2026 విత్ థీమ్ స్వచ్ఛత మే సభాగ్ స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ బిగిన్స్ అక్రాస్ ద కంట్రీ. Ministry of Health and Family Welfare issues advisory to all states and union territories regarding regulation of stem cell therapy. Registration of Births and Deaths Amendment Act to come into force on 1st of October this year. Hyderabad Liberation Day is being observed today. India's cheetah population rises to 52, including 32 cheetahs born in country. India rejects so-called Pakistan-China Boundary Joint Commission, says
2: aur ye bhi

గోపి గోపిక గోదావరి చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట వింటారు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం చక్రి.

మీరు వింటున్నారు మధుమంజరి చిత్రగీతాలు. తర్వాత వినబోతున్న గీతం మహాత్మా చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విజయ్ ఆంటోనీ.

మీరు ఇంతవరకు మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరచ్చొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూలస్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్

పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ తో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వ సారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతివృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహి సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. 1 అక్టోబర్ ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు.
జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్

0: ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న గీతం పెళ్లి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పండుపాటి వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తరువాత వినబోతున్న గీతం ఒకే ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు. సాహిత్యం ఏ మణిరత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

స్వచ్ఛత మరియు జల సంరక్షణ మనందరి బాధ్యత. స్వచ్ఛత ఏవం జల సించాయి, స్వచ్ఛత హి సేవ. స్వచ్ఛత ఎంత ముఖ్యమో జల సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మనం శుభ్రంగా స్వచ్ఛంగా ఉండడంతో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉండాలి అంటే

పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిపైన, ప్రతి ఒక్కరిపైన ఎంతో ఉంది. ఎవరికి వారు ఇది నాది అనుకుని శుభ్రతను పాటిస్తే అంతా శుభ్రంగా ఉంటుంది. మరి జల సంరక్షణ కూడా అంతే ముఖ్యం కదా. నీరు లేనిదే మానవ మనుగడ ఉండదు. ప్రస్తుత రోజుల్లో కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న ఈ ప్రపంచంలో ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. ముఖ్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఉన్నటువంటి నీటి కుంటలు, నీటి కొలనులు, చిన్న చిన్న చెరువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, నీటి కుంటల సామర్థ్యాలను, నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఆయా గ్రామాల ప్రజలందరి బాధ్యత. స్వచ్ఛమైన జలాలను కాపాడుకున్నట్లయితే మన ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ ఊరు మనది, ఈ భూమి మనది, ఈ నీరు మనందరిది అనుకున్న వేళ ప్రతి ఒక్కరూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే ప్రక్రియలో భాగమవుతారు. మన పరిసరాల్లో ఉన్న జలాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వాటిని కాపాడుకునే దిశగా అడుగులు పడతాయి. మనం త్రాగడానికి కూడా నీరు కరువవుతున్న ఈ రోజుల్లో తప్పనిసరిగా ప్రతి పౌరుడు తన బాధ్యతగా తీసుకుని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన జలాలను సంరక్షించుకోవడం, నీటి కుంటలను కాపాడుకోవడం మనవంతుగా భావించినట్లయితే నీటి వనరులను పెంపొందించుకోవచ్చు. తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. నీటి ఎత్తడి పరిస్థితులు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా వర్షపు నీటిని వృధాగా పోకుండా రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ని ఏర్పాటు చేసుకోవడం, నీరు అందులోకి పారేలా ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ నీటి నిల్వలను పెంచుకోవచ్చు. తద్వారా నీటి ఎద్దడిని అరికట్టవచ్చు. మన దేశం స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలి, అలాగే స్వచ్ఛమైన జలాలను సంరక్షించుకోవాలి అనే నినాదంతో మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మరి స్వచ్ఛత, జల సంరక్షణ మనందరి బాధ్యత అని తప్పకుండా అందరూ తీసుకుని ఈ నెలంతా కూడా ఈ స్వచ్ఛతకు సంబంధించినటువంటి కనీసం వారి వంతిగా ప్రతి ఒక్కరూ దీనిలో భాగమై తమ తమ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ అలాగే మన జలవనరులను కాపాడుకోవడానికి మన బాధ్యతగా తీసుకుని తమ ప్రాంతంలో ఉన్నటువంటి వీలైనంత మేరకు నీటి బావులను కానీ లేదా నీటి కుంటలను కానీ వాటిని కొంతవరకైనా శుభ్రంగా ఉంచుకుని నీటి నిల్వను పెరిగే విధంగా ప్రయత్నాలు ప్రతి ఒక్కరూ చేస్తారని భావిస్తూ ఇప్పుడు ఒక చిత్రగీతం పెట్టారు. వసంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తమ్ముడు చిత్రం నుండి రమణ గోకుల సునీత పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోకుల.

అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

తరువాత వినబోతున్న గీతం మురారి చిత్రం నుండి ఎస్పిబి చరణ్ హరిణి పాడిన పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా మణిశర్మ సంగీతాన్నిచ్చారు.

0: తారక అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగక
1: తరువాత వినబోతున్న గీతం ఘర్షణ చిత్రం నుండి హరిణి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యాన్ని అందించగా సంగీతం హారిష్ జయరాజ్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత వడ్డెర చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఇక్కడ తూపిలపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా

సాగర్తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు

0: మాట్లాడుతూ,
1: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసి ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: స్వచ్ఛతాయి సేవలో భాగంగా మున్సిపాలిటీస్లో 1 నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్కి వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మేమీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జై.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మూర్తి బాధాకరమని, రాష్ట్రం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రంలో డ్రగ్ హాట్స్పాట్లు గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1180 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఈవేళటి కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఈ మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ చికిత్స, ఈ అంశం గురించి స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగమతి లీలాగారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర గారు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో చెంచు భాగవతం నుండి మొదటి సీను ప్రసారం చేయబడుతుంది. సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అనంతరం వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు, స్వచ్ఛతాహి సేవ పరిశుభ్రత గురించిన కొన్ని మాటలు, అనంతరం వ్యక్తిత్వం ఈ అంశంపై కొన్ని మాటలు ఉంటాయి. అనంతరం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త నైరా నుండి డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటుంది. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ వ్యాఖ్యానం, ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర మరియు డాక్టర్ పి వెంకట చలపతి. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం చేయబడుతుంది. రాత్రి 10:00 పుట్టింటికి పోత నాటిక ప్రసారం చేయబడుతుంది. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 10:30 ఆపాత మధురాలు, పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. ఇవి ఈ పూట ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ముత్యాల మంగిళ్ళు కార్యక్రమంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ చికిత్స ఈ అంశం గురించి స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగమతి లీలా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: ఈరోజు డాక్టర్ దిగమతి లీలా వచ్చారు. వీరు గైనిక్ ఆంకాలజిస్ట్, స్త్రీ వ్యాధి నిపుణురాలు. మరి వీరితో ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ లీలా గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి, వివరిస్తారా?
2: తప్పకుండానండి. సర్వీక్స్ అంటే గర్భసంచి ముఖద్వారాన్ని సర్వీక్స్ అంటారన్నమాట. ఇందులో వచ్చేటువంటి క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. జనవరి మాసాన్ని ముఖ్యంగా మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవాలి అనంటే, ఇది మన స్త్రీలలో ముఖ్యంగా గ్రామీణ స్త్రీలలో చాలా ఎక్కువగా చూసేటువంటి క్యాన్సరు. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో మొదటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సరు, తర్వాత వచ్చేటువంటి క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ కింద మనం మన స్టాటిస్టిక్స్ ద్వారా మనకి తెలుసు అన్నమాట.
1: మరి ఇది మీరు అన్నారు కదా గ్రామీణ స్త్రీలలో ఎక్కువగా కనబడుతున్నది, కారణం ఏమి ఉండి ఉండొచ్చండి?
2: సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయండి. వీటిని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆలోచిస్తే, చిన్న వయసులో పెళ్ళి అయిన వాళ్ళకి, అలాగే చిన్న వయసులోనే పిల్లలు పుట్టడం అనేది జరిగిన వాళ్ళకి, తర్వాత భార్యాభర్త మధ్య సంబంధం కాకుండా భార్యకు కానీ భర్తకు కానీ వేరే వాళ్ళతోటి సంబంధం ఉన్నప్పుడు కానీ, ఇదే కాకుండా మనకి ఏమన్నా పొగాకు ఏ విధంగా తీసుకునే అలవాటున్నా, సారా తీసుకునే అలవాటున్నా, వీళ్ళందరిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ స్త్రీలలో మనం ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము అంటే, ఇప్పటికీ కూడా మన పల్లెటూళ్ళలో ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం తెలుసుకున్నట్టుగానే, ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్, హ్యూమన్ పెపిల్లోమా వైరస్, హెచ్పివి వైరస్ అంటారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని మనకు పరిశోధనలలో తెలిసింది. ఈ వైరస్ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే, మనకి వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం ఏర్పాటైన తర్వాత ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన అందరికీ కూడా ఏమీ క్యాన్సర్ రాదు. మనకి 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ 80-90% మంది స్త్రీలలో ఈ వైరస్ అనేది వాళ్ళ శరీరం నుంచి అదంతటదే తొలగింపబడుతుందన్నమాట. ఉన్న 10% ఎవరికైతే ఈ వైరస్ అలా ఉండిపోతుందో వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వైరస్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే 100 టైప్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా HPV 16, HPV 18, అంటే HPV 16 and 18 అంటారు. వీటి మూలాన 80% సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయని, ముఖ్యంగా మన భారతదేశంలో వస్తున్నాయని మనకి తెలుసన్నమాట.
1: మరి డాక్టర్ గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎలాగ బయటపడుతుంది, ఎలా తెలుస్తుంది సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అన్నది?
2: సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అని మనం అనుమానించవచ్చు అంటే, స్త్రీలందరికీ మామూలుగా రెగ్యులర్గా ప్రతి నెల ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఋతుస్రావానికి మధ్యలో కనుక ఏమైనా వాళ్ళకి బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉన్నా, లేకపోతే భార్యాభర్త కలిసినప్పుడు రక్తస్రావం అనేది జరుగుతూ ఉన్నా, మామూలుగా అయ్యేటువంటి తెల్లబట్ట కాకుండా ఆ తెల్లబట్టకి ఏమన్నా వాసన దురద, లేకపోతే తెల్లబట్టతో పాటు ఎర్రబట్ట కలిసి రావడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు వెంటనే అశ్రద్ధ చేయకుండా ఆ స్త్రీలు వాళ్ళు వైద్యుల్ని సంప్రదించాలి. అది మనకి సర్వైకల్ క్యాన్సర్ మొదలైనప్పుడు వచ్చేటువంటి సింప్టమ్స్ అన్నమాట. ఇది రాకుండా మనం ఎలాగ నివారించవచ్చు, లేకపోతే మనకు వస్తుందా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే, తప్పకుండా దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ పరీక్షలు అనేవి చాలా ఉన్నాయండి.
1: మరి ఆ స్క్రీనింగ్ గురించి వివరిస్తారా?
2: తప్పకుండానండి. స్క్రీనింగ్ అంటే ఏంటంటే, మనకి ఎటువంటి సింప్టము లేనప్పుడు, అంటే ఎటువంటి కష్టం లేనప్పుడు మనము వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకునే దాన్ని స్క్రీనింగ్ పరీక్ష అంటారు. అంటే ఇప్పుడు మనం చాలామంది మనకి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మా బరువు చూడండి, లేకపోతే మా బీపీ చెకప్ చేయండి, మా బ్లడ్ షుగర్ చెకప్ చేయండి అని అడుగుతున్నట్టుగానే, మనం అందరం కూడా వెళ్ళి మాకు ఏమన్నా గర్భసంచి ద్వారం దగ్గర ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా అనే స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రావాలన్నమాట. అంటే ఈ పరీక్ష అనేది ఎలా చేస్తారంటే, ఆ సర్వీక్స్ దగ్గర మనకి కణాలు, సెల్స్ అనేవి ఉంటాయండి. అది రకరకాలుగా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయొచ్చు. ఒకటి ఏంటంటే విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అంటారు, అంటే విఐఏ టెస్ట్ అని చాలా కామన్గా మనం చేయొచ్చు. అంటే ఎసిటిక్ యాసిడ్ అంటే మీరు వినే ఉంటారు, వినిగర్ అంటారు. అది ఒక 5%లో ఉన్నటువంటి వినిగర్ని అక్కడ మనం గర్భసంచి ద్వారం దగ్గర మనం దానికి అప్లై చేసి తర్వాత మనము కంటితో కనుక చూస్తే ఏమన్నా అక్కడ వైట్గా తెల్లగా ప్యాచెస్ లాగా కనిపిస్తున్నాయి అనేది ఒక పరీక్ష. ఇంకొక పరీక్ష ఏంటి అంటే ప్యాప్ స్మియర్, అంటే ఈ కణాలని మనము ఒక స్పెషలైజ్డ్ బ్రష్ ద్వారా తీసి దాన్ని మనము ల్యాబ్కి పంపించి పరిశోధన చేస్తే ఆ కణాలలో ఏమన్నా భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందా అని చూసేటువంటి పరీక్ష. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇందాకైతే ఏ వైరస్ గురించి చెప్పుకున్నామో, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది, ఆ వైరస్ మన శరీరంలో ఇంకా ఉన్నదా, మన శరీరంలో వెళ్ళిపోయిందా అని తెలుసుకునేటువంటి వైరస్ టెస్ట్ కూడా ఉంది. దాన్ని హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అంటారు. సో ఈ స్క్రీనింగ్ పరీక్షలు అన్నీ కూడా 30 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఎవరికైతే వివాహమై ఉంటుందో, ఎవరికైతే గర్భసంచి అనేది ఉంటుందో వాళ్ళందరూ తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. అలా కాకుండా ఎవరికైతే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అంటే ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ వచ్చి మందులు తీసుకున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళందరూ 25 సంవత్సరాల వయసు నుంచి ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేవి చేయించుకోవడం మొదలు పెట్టాలండి. మనం చేసే స్క్రీనింగ్ పరీక్ష బట్టి 3 సంవత్సరాలకు ఒకసారి కానీ, 5 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల మనకి ముందు జాగ్రత్తగా ఏమన్నా మనకి క్యాన్సర్ వస్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు.
1: మరి మేడం, ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారించబడింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఎలాగుంటుందండి, ఎంతకాలం ఉంటుంది?
2: అంటే ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంటు అంటే దీన్ని నేను మళ్ళీ 2 భాగాలుగా వివరిస్తాను. మొదటిదేమో ఇందాక నేను చెప్పినటువంటి స్క్రీనింగ్ పరీక్షలు. సపోజ్ ఎవరైనా స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుని అందులో వాళ్ళకి ఏమన్నా ముందు చూపుగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది అంటే దాన్ని ప్రీ క్యాన్సర్ అంటారన్నమాట.
1: అంటే ఇంకా క్యాన్సర్
2: రాలేదు, వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని మనకి ఈ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా తెలియచ్చు. అలా కనుక టెస్ట్లో పాజిటివ్ అని వస్తే వాళ్ళు కనుక వాళ్ళ స్త్రీల వైద్య నిపుణుల్ని కనుక కన్సల్ట్ చేస్తే అక్కడ స్పెషల్గా కాల్పోస్కోప్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా గర్భసంచి ముఖ ద్వారాన్ని మనం చాలా జాగ్రత్తగా పరీక్ష చేయొచ్చు. చేసి అక్కడి నుంచి బయాప్సీ అనేది చేసి అందులో అది క్యాన్సర్ అవ్వలేదు, ఇంకా ముందు ప్రీ క్యాన్సర్లోనే ఉన్నది అని అంటే గర్భసంచి అనేది తొలగించకుండా కూడా మనకి రకరకాలుగా ట్రీట్మెంట్లు చేయడానికి, అంటే ముఖ్యంగా అవుట్ పేషెంట్ ఓపీలోనే మనం ఎక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ కూడా చేయకుండా స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. ఒకవేళ క్యాన్సర్ ఉన్నది అంటే క్యాన్సర్ అయ్యింది అని అందులో నిర్ధారించబడింది అనుకోండి, అప్పుడు మనం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నది అని తెలుసుకోవాలి. అది ఒకటి మనము ఎగ్జామిన్ చేసి తెలుసుకోవచ్చు పరీక్ష చేసి. ఇంకొకటి మనం చేసేటువంటి స్కానింగ్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు, అంటే సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ ద్వారా, అంటే స్టేజింగ్ అనేది చేస్తామన్నమాట. అది మొదటి స్టేజ్లో ఉందనుకోండి, మనము ఆ సర్జరీ చేసి అంటే శస్త్రచికిత్స ద్వారా మనము ఆ క్యాన్సర్ని ట్రీట్ చేయగలుగుతాము. మొదటి స్టేజ్ దాటిపోతే కనుక మనము రేడియేషన్ ట్రీట్మెంటు, రేడియేషన్తో పాటు అవసరమైతే కీమోథెరపీ అవన్నీ ఇచ్చి మనము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కానీ ట్రీట్మెంట్ మన క్యూర్ రేట్లు అన్నీ అంటే ఎంతవరకు తగ్గుతుంది అనేది మనం అవన్నీ నిర్ధారించడానికి అవుతుందండి.
1: మరి డాక్టర్ గారు, ఇక్కడ ట్రీట్మెంట్లోనే యూటరస్ తీసేయడం అన్నది అవుతుందా లేకపోతే అవసరం లేదంటారా?
2: అంటే మీరు ఆపరేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా గర్భసంచి అనేది తీస్తారండి. రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు గర్భసంచి అనేది తీయడం అనేది మీ ఉండదు.
1: ఒక్కసారి అంటే ఈ ట్రీట్మెంట్ నుంచి నయం అవడానికి ఎంత టైం పడుతుందంటారు?
2: అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసిన తర్వాత, సపోజ్ ఆపరేషన్కే వెళ్ళారనుకోండి, ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉండి చేసిన తర్వాత ఆ చేసినటువంటి గర్భసంచిని పక్కనున్నటువంటి లింఫ్ నోడ్స్ అంటారు అవన్నీ తీసిన తర్వాత అవన్నీ మనం మళ్ళీ ల్యాబొరేటరీకి టెస్ట్కి పంపిస్తామండి. ఆ టెస్టులో మనకి ఏమని తెలుస్తుందంటే మనం చేసినటువంటి ఆపరేషన్ సరిపోతుందా,

0: ఇంకా వీళ్ళకి తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మనకి బయాప్సీ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు, మనం చేసినటువంటి ఆపరేషన్ కంప్లీట్గా చేయాల్సిందంతా చేశామని నిర్ధారించడం జరిగితే కనుక ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయినట్టే. కాకపోతే మనం వాళ్ళని ప్రతి 3 నెలలకు ఒకసారి మొదటి 2 సంవత్సరాలు చూడాలి, తర్వాత 6 నెలలకు ఒకసారి మనం 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు చూడాలి, తర్వాత సంవత్సరానికి ఒకసారి చెకప్కి రమ్మని చెప్పాలన్నమాట. అదే ఇప్పుడు మీరు రేడియేషన్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారనుకోండి, రేడియేషన్ ట్రీట్మెంటు దాంతోపాటు వారం వారం కీమోథెరపీ అనేది పైనుంచి అంటే మనకి అబ్డోమెన్ మీద నుంచి 5 వీక్స్ వరకు అలాగ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత లోపల కూడా అంటే ఇంటర్నల్గా కూడా అంటే వెజైనాలో నుంచి యోనిలో నుంచి కూడా 3 సార్లు వారంకి ఒకసారి కరెంట్ అనేది పెడతారనమాట. ఇది మొత్తం అంతా ఒక 7-8 వారాల్లో అయిపోయిందని అనుకున్నాం అనుకోండి, అయిపోతే ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగానే వాళ్ళు రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి చెకప్ మొదటి 2 సంవత్సరాలు, తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంవత్సరంకి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. అది
1: మరి దీని తర్వాత ఒక నార్మల్ లైఫ్ వాళ్ళ చేయగలరు ఉండగా?
0: అవునండి, నార్మల్ లైఫే లీడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి. అంటే తగ్గిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఉండడం, మామూలుగా లైంగిక సంబంధం అన్నీ చేయవచ్చు
1: అంటారు. అది కాకుండా జాగ్రత్తలు ఏదైనా చెప్తారా, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలాగుండాలి?
0: పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ముఖ్యంగా అంటే మనము చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత పచ్చం చేయాలి, ఏమి తినకూడదు, పప్పు తినకూడదు అలాంటివన్నీ ఉంటాయండి, అలాంటిది ఏమీ ఉండదు. భోజనం విషయంకి వస్తే మామూలుగా నార్మల్గా అన్నీ తినచ్చు. తర్వాత ఎక్సర్సైజు అనేది ఒక 2 నెలల వరకు యూజువల్గా బరువులు ఎత్తడము అలాంటివన్నీ ఏమీ చేయొద్దని చెప్తాము. ఆ తర్వాత వాళ్ళన్నీ మామూలుగా పనులు చేసుకోవచ్చు. రేడియేషన్ అనేది ఇచ్చినప్పుడు రేడియేషన్కి సంబంధించి కొన్ని మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వెంటనే వచ్చేవి కొన్ని ఉంటాయి, తర్వాత లేటుగా వచ్చేవి కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎవరి దగ్గర అయితే వైద్యం చేయించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని సలహాలు ఇస్తారండి.
1: డాక్టర్ గారు, ఈ దీనికి అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఏదైనా ప్రివెంటివ్ కేర్స్ అవి
0: తీసుకున్నాయండి? ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ హ్యూమన్ పెపిల్లోమా వైరస్ ద్వారా వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా టీకాలు అనేవి అంటే వ్యాక్సినేషన్ అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ఈ వ్యాక్సిన్స్ అనేవి 2006 సంవత్సరం నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ మనము 9 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయిలందరికీ కూడా ఇప్పించవచ్చు. 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిలకేమో 2 సార్లు ఇవ్వాలి, 17 ఏళ్ళు తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా 3 సార్లు ఆ టీకాలు మనం ఇప్పించాలి. పాశ్చాత్య దేశాల్లో అయితే అబ్బాయిలకు కూడా ఇస్తున్నారు, మగపిల్లలకు కూడా ఇస్తున్నారు. బహుశా మన దేశంలో కూడా నెమ్మదిగా అబ్బాయిలకు కూడా ఇవ్వడం అనేది మొదలు పెట్టచ్చు. ఇంకొక శుభవార్త ఏంటి అంటే ఇప్పటి వరకు మనం వాడుతున్నటువంటి ఈ HPV వ్యాక్సిన్లన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే వేరే దేశాల నుంచి మనకు వస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలోనే మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, దాని పేరు సర్వావ్యాక్. అది అంటే మొన్న గర్ల్ చైల్డ్ డే జరిగింది కదా, ఆ రోజు ఫస్ట్ డోసు రిలీజ్ చేశారు. త్వరలో మనము గవర్నమెంట్ ద్వారా 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న ఆడపిల్లలందరికీ ఆ టీకాలు ఇప్పించాలని ఒక ప్రోగ్రామ్ అయితే తయారవుతున్నది. సో మన ఇండియాలోనే కనుక వ్యాక్సిన్ అనేది తయారవుతే తప్పకుండా మనకి ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ మూలాన మనము HPVకి సంబంధించినటువంటి చాలా క్యాన్సర్లు నివారించవచ్చని మనకి తెలిసింది. అందులో ముఖ్యంగా మనం స్త్రీలలో వచ్చేటువంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేదాన్ని నివారించవచ్చు.
1: మరి డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ మామూలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వాటిలో కూడా దొరుకుతాయంటారు?
0: అంటే ఇప్పటి వరకు ఇంకా మార్కెట్లోకి కానీ గవర్నమెంట్ కానీ ఇంకా సప్లై లేదండి. గవర్నమెంట్ ప్రస్తుతం ఎలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే గవర్నమెంటే ఈ 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు స్కూల్లో ఉండేటువంటి పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పి ఒక ప్లాన్ అనేది మొదలు పెట్టారు. అది అమలులోకి వస్తే మనకి పూర్తిగా వివరాలన్నీ తెలుస్తాయండి.
1: డాక్టర్ గారు, మీరు మా ఆకాశవాణి కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించారు, చాలా చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ చికిత్స ఈ అంశం గురించి స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగమతి లీలా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు.

0: पूरे। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम वातावरण। విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ వివరాలు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌరవిమానయాన కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 4.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో యానం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను వాతావరణ సూచన. పశ్చిమ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రంలో రానున్న 5 రోజులకు గాను గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు, అలాగే వాల్టేరు వాతావరణ కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని వింటారు కార్యక్రమంలో. చెంచు భాగవతం నుండి మొదటి సీను నిర్వహణ శ్రీ బి సింహాచలం మరియు బృందం. పాల్గొన్నవారు శ్రీ పి బలరాం, శ్రీ సిహెచ్ రామశంకర్రావు, శ్రీ బి చిన్నప్పుడు, శ్రీ డి మురళీకృష్ణ, శ్రీ జి నాగరాజు, శ్రీ ఎం అప్పలనాయుడు, శ్రీ బి శశిభూషణ్ రావు.

0: ఇంకా ఇటువంటి దానిలో చెప్పమంటావటే
1: పేరేమిటో వృత్తాంతం ఏమిటో చక్కగా చెప్పవే తల్లి.

0: మా తండ్రి ఒక సెంచుసెక నాయకుడు, ప్రేమతో ఒక పేరు పెట్టినాడు.
1: ఏమేమి పేర్లు పెట్టారమ్మా?
0: నీకు తెలిసినట్టే
1: తెలియదు.
0: చెప్పమంటే
1: చెప్ప.

మీరింతవరకు చెంచు భాగవతం నుండి మొదటి సీను విన్నారు. నిర్వహణ శ్రీ బి సింహాచలం మరియు బృందం. ఇందులో

పాల్గొన్నవారు శ్రీ పి బలరాం, శ్రీ సిహెచ్ రామశంకర్రావు, శ్రీ బి చిన్నప్పుడు, శ్రీ డి మురళీకృష్ణ, శ్రీ జి నాగరాజు, శ్రీ ఎం అప్పలనాయుడు మరియు శ్రీ బి శశిభూషణ్ రావు. ఈనాటి జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిలయంలో సమయం 3:20. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 6 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో శ్రోతలతో మాట్లాడుతున్నాం కదా. ఈరోజు యువవాణి కార్యక్రమంలో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం అవ్వాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలకు సిద్ధమవడం అనేది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా మన పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పరీక్షకు సిద్ధమవుతున్నా విజయం సాధించడానికి

ఈ 6 ప్రాథమిక దశలుంటాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా పరీక్ష గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సిలబస్, ముందుగా పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ను ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఏ సిలబస్లో ఏ క్వశ్చన్లు రావచ్చు, ఎన్ని మార్కులు ఉంటాయి అన్న విషయాలు మనకి పూర్తిగా అవగాహన అవుతుంది. ఏం చదవాలో కూడా మనకు తెలుస్తుంది, ఏం చదవకూడదో తెలుస్తుంది. ముఖ్యంగా టైం టేబుల్, ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు చదవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయ పట్టికను, అదే టైం టేబుల్ను తయారు చేసుకుని క్రమం తప్పకుండా మనం దాన్ని పాటించాలి. అయితే ఎలాంటి పుస్తకాలు మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే, ప్రాథమిక భావనల కోసం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని, అలాగే క్వాలిటీగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ని మనం ఎంపిక చేసుకుంటే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా మనం ఒక లెసన్ కానీ లేకపోతే ఒక టాపిక్ని కానీ చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలను షార్ట్స్ నోట్స్గా రాసుకోవడం వల్ల మనకు అది రివిజన్లో సహాయపడుతుంది, అలాగే ముఖ్య అంశాలు సులువుగా అర్థమవుతాయి. ఇంకా పరీక్ష విధానం, అంటే ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా నెగిటివ్ మార్కులు కూడా ఉంటున్నాయి కాబట్టి ఎన్ని విభాగాలు ఉన్నాయి, ప్రతి విభాగానికి ఎన్ని మార్కులు వంటి వివరాలు కూడా మనం పూర్తిగా అవగాహన చేసుకొని సిద్ధం కావాలి. వీలైతే అకాడమీ తెలుగు అకాడమీ బుక్స్ కూడా దగ్గర పెట్టుకుంటే మరీ మంచిది. దీంతోపాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను కూడా మనం ఉంచుకోవాలి. మాక్ టెస్ట్లు, అంటే పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనే విషయం పట్ల కొంత అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న విషయం మీద ముందుగా ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

యువవాణి యోజన కార్యక్రమంలో పోటీ పరీక్షల కోసం ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాక్ టెస్టుల ద్వారా మనకు కొంత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి విషయం మీద అవగాహన ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా మన టైం మేనేజ్మెంట్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుత అంశాలు, దీనికి సంబంధించి రోజు వార్తాపత్రికలు, కరెంట్ అఫైర్స్ బుక్స్ చదవడం వల్ల అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, ఈజీగా ఉండేటువంటి సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించడం వల్ల మనకి దేనికి ఎంతసేపు కేటాయించాలన్న విషయం తెలుస్తుంది. వీటన్నిటితో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం ద్వారా కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. సిలబస్ విశ్లేషణకు వస్తే, సిలబస్ కాపీని ప్రింట్ తీసుకొని ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయో అంటే వెయిటేజ్ మనం అబ్జర్వ్ చేస్తూ దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ని కొనసాగివ్వాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలియాలి. ముందుగా మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్స్ మరియు మీరు కష్టంగా భావించే సబ్జెక్టును గుర్తించి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. దానికి అనుగుణంగా ఏ సబ్జెక్టుకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే టైం మేనేజ్మెంట్, డైలీ షెడ్యూల్, రోజువారీ ప్రణాళిక తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవడం కాకుండా దాన్ని ఖచ్చితంగా పాటించాలి. రోజు కనీసం 6 గంటల నుంచి 8 గంటల పాటు చదువుతూ ఉండాలి. దీనికి ఖచ్చితంగా టైం కేటాయించాలి. సమయ విభజన అంటే టైంని ఎలా డివిజన్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. 4 గంటలు కొత్త అంశాలు అంటే న్యూ టాపిక్స్ని తెలుసుకోవడానికి కోర్ సబ్జెక్ట్, అలాగే 2 గంటలు కరెంట్ అఫైర్స్కి, మిగతావి

జీకే. ఇలా టైంని డివైడ్ చేసుకొని మనం చదివినట్లయితే తప్పకుండా విజయం మన సొంతం అవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. చంద్రలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

యువవాణి యోజన కార్యక్రమంలో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ సబ్జెక్టుల వారీగా ప్లాన్ చేసుకుంటే దాని ఫలితం తప్పకుండా విజయం

దొరుకుతుంది. జనరల్ స్టడీస్ అంటే జిఎస్, హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల కోసం ప్రాథమికంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం వల్ల లాభం చాలా వరకు ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి కానీ బట్టి పట్టడం అనేది చేయకూడదు. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇది కేవలం ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది. రోజు కనీసం 20 నుంచి 30 లెక్కలను విభిన్న మోడల్స్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే షార్ట్కట్ ట్రిక్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేర్చుకుంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఇంకా కరెంట్ అఫైర్స్, రోజువారీ ఈవెంట్స్ కోసం ఒక మంచి న్యూస్ పేపర్ కానీ లేదా సొంతంగా నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. వీటన్నిటితో పాటు ప్రాక్టీసు, రివిజన్ అనేది ఉండాలి. గతంలో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్ని తీసుకొని మనం వాటికి గనుక ఆన్సర్ చేయగలిగితే చాలా లాభాలు మనకి దొరుకుతాయి. ఎలా అంటే, ఒకటి ముఖ్యంగా టైం అనేది ఎంతవరకు ఉపయోగించాలి, ఏ క్వశ్చన్స్ మీద ఎలా వస్తున్నాయి అనే విషయం అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మాక్ టెస్ట్లో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత లాభం ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అడవి రాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిలబస్ పూర్తయ్యే వరకు మాక్ టెస్టులు తప్పకుండా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనం రాయవలసి ఉంటుంది. దీనివల్ల మన తప్పులను సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అలాగే వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి చదివిన అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేయకపోతే చదివిన విషయాలను మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యం. దీనివల్ల మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటన్నిటితో పాటు ఒత్తిడికి లోను కాకుండా మీపై నమ్మకంతో పట్టుదలగా చదివితే తప్పకుండా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని లేదా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. కార్యక్రమంలో చివరిగా నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్రపాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరిసిరిమూవ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

గణ గణ గణ గణ గణ గణ గణ యగణధం ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధగణ జం గణ గణ ధన గణ పగణ ఝం గణ గణ ఫణ గణ రగణ ఝం యగణ మగణం జగణ గగణం ఖగణ పగణం రగణ జగణం యగమగ జగగణ థగ పగ రగ ఝణ యగణ మగణ జగణ గగ

0: సంధ్యారాగాలు, మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. గుడ్గాంలోని రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడిఎంలో ఒక ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నాయి. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్ లేదా బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, అలాగే మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2 లక్షల దాకా ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపించవలసిన ఆఖరి తేదీ 30 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం www.riteis.com వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన: నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI హైదరాబాద్లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిలర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇందులో ఒప్పంద పద్ధతిలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు టెక్నీషియన్, ఇంకా గ్రేడ్ 2, ఇందులో మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేదా ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు 2 ఏళ్ల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 28 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు 39,970 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 4 అక్టోబర్. పూర్తి వివరాల కోసం www.ngri.rec.in వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన: మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగ్పూర్ మెట్రో అలాగే పూణే మెట్రో ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జూనియర్ ఇంజనీర్లో 6 ఖాళీలు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ లేదా సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్లో 16 ఖాళీలు, టెక్నీషియన్లో 18, మల్టీటాస్కింగ్ స్టాఫ్ కమ్ మోటార్ డ్రైవర్ ఇందులో 4 ఖాళీలున్నాయి, అలాగే అటెండెంట్లో 12, మొత్తం 56 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10th లేదా ఐటీఐ, అలాగే సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, సివిల్ లేదా మెకానికల్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ పూర్తి చేయాలి. 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నెలకు బేసిక్ పే 14,000 నుండి 40,000 వరకు ఉంటుంది. అలాగే 33,000 రూపాయల నుండి 1 లక్ష వరకు ఉంటుంది. వయస్సు 40 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జనరల్ మేనేజర్ హెచ్ఆర్ మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్రో భవన్ నియర్ దీక్షభూమి నాగ్పూర్ 440010. ఈ చిరునామాకు 25 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తులన్నీ పంపించాలి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు www.mahametro.org. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: చదివినవారు సిహెచ్ కమలారాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి ఎస్ ప్రమీళ కుమారి గారు అందించే వివరాలు, తర్వాత స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమంలో నీటి పరిరక్షణ మరియు జలవనరుల శుద్ధీకరణ గురించి కొంత వివరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయతి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కేవి ఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 10:00 పుట్టింటికి పోత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తీలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 3.2 మిల్లీమీటర్గా నమోదైంది, గాలిలో తేమ 86%. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 98%. వాతావరణం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దఫ వర్షం కానీ ఉరుములతో

కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరారు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే సందర్భంగా ఆ వివరాలు, తర్వాత స్వాతంత్ర సమరయోధులు గరికపాటి మల్లావదాని గారి జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన అల్జీమర్స్ అవగాహన అంశాన్ని గురించి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతరి దిలీప్ కుమార్ రెడ్డి. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, ఇంకా స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలు ఉంటాయి. రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: We are all witnessing in India, as India has become more modern, India is also becoming more rooted in its civilization. Yoga, today, all over the world, people

0: ఆర్ ప్రాక్టీసింగ్ యోగా. దట్ ఈస్ ది గిఫ్ట్ మోడీజీ హాస్ గివెన్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. ఇఫ్ యు సీ రోడ్ నెట్వర్క్, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things nobody can beat India. That is the strength.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్ధులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రతా విప్లవానికి నాంది పలికిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ,
2: స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్లతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్ధికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, తీరప్రాంత ప్రజల అభివృద్ధి, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్ధికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
3: ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాల స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్.

0: These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
1: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణా జిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్క్వైస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్క్వైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట్ర మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీరవెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ,
2: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది శాస్త్రవేత్తలు. ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2026 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతే ఇతి కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్. మోదిన 25వ లోకసేవావ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపీ సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పిఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాం గతం. భారతేన పాకిస్తానే ఆతంకీ సంరక్షణం విగోపితం. అపి చ క్రీడా వార్తాసు. క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయం భారతం ఆఫ్ఘనిస్తాన్ దళేన సహ యోత్స్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాః యశోభూమి పరిసరే 2026 సెమికాన్ ఇండియా ఇత్యాఖ్యస్య త్రిదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటనం అకరోత్. త్రిదివసీయం సమ్మేళనమిదం భారతె సహకారస్య, నివేశస్య, నవాచారస్య, ప్రతిభావికాసస్య చ సంవర్ధనాయ కేంద్రితమస్తి. అత్రావసరె భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ భారతస్య అర్ధచాలక పారిస్థితికీ తంత్రం తీవ్రగత్యా ప్రసరతి, యచ్చ నవాచారాయ, నివేశాయ, వికాసాయ చ నూతనాన్ అవసరాన్ ఉద్ఘాటయతి.
4: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఇకో

0: సిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్.
1: श्रीमोदी न्यरूपयत् यत् एकत्र भारतस्य अर्थव्यवस्था संवर्धते अपरत्र च भारतमालक्ष्य वैश्विक विश्वासोऽपि दृढीभवति. तेन प्रतिपादितं यत् समवान पूर्णायां वैश्विक परिस्थितौ अपि भारतेन 7.8% वृद्धिमानांकः पञ्जीकृतः. अस्मिन्नेव काले जापान देशस्य ऋणमूल्यांकन संस्थया భారతస్య సార్వభౌమ ఋణ శ్రేణి సమున్నయిత. ప్రధానమంత్రి ప్రావోచద్ యత్ దేశస్య ప్రత్యేకం అపి నాగరికః వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పబద్ధతయా కార్యం కరోతి.
0: భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయి ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ जापान की क्रेडिट रेटिंग एजेंसी ने भारत की सॉवरेन रेटिंग में सुधार किया है, अपग्रेड किया है और ये भी 3 दशक के बाद, करीब 35 साल के बाद हुआ है.
1: अवसरे अस्मिन् केंद्रीय इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव अवोचत यत् क्षेत्रे अस्मिन् आधारशिला स्थापिता अस्ति, अग्रे च सेमिकॉन 2.0 इति योजनायाः माध्यमेन उद्योगनिर्माणं भविष्यति. या 6 प्रमुखस्तम्भेषु आधारिता अस्ति. एतेषु स्तम्भेषु अर्धचालक अभिकल्पना यन्त्राणि, स्मृतिघटकाः, सिलिकॉन तत्त्वं, मिश्रिततार्किकनिर्माणघटकाः, अनुसन्धानविकासश्च अन्तर्भवन्ति. प्रधानमन्त्रिणा మంత్రిణా విజ్ఞాపితం యత్ సర్వకారేణ భారతే అర్ధచాలక ఆవశ్యకతానాం సంపూర్ణక్షేత్రే చిప్ అభికల్పనాయై న్యూనాతిన్యూనం 200 నూతన ఉద్యమాన్ సంస్థాశ్చ సముపకర్తుం లక్ష్యం నిర్ధారితం. అత్రావధేయం యత్ భారతస్య అభికల్పనా సామర్థ్యం విశ్వవిశ్రుతమస్తి. అతః సెమికాన్ 2.0 ఇతి యోజనాయాః అంతర్గతం అర్ధచాలక అభికల్పనా సంస్థానాం సంవర్ధనమేవ ప్రముఖం లక్ష్యం భవిష్యతి. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् इत्येतावद्य प्रधानमन्त्रिणे नरेन्द्रमोदिने तस्य जन्मदिवसे हार्दिक्यः शुभाशंसाः प्राकटयताम्. सामाजिकसञ्चारपटले सन्देशं प्रेषयन्ति राष्ट्रपतिः मुर्मुः, विगतेषु 25 वर्षेषु श्रीमोदिनः अनुकरणीयां लोकसेवां राष्ट्रनिर्माणाय च तस्य अभूतपूर्वं योगदानं प्राशंसयत्. उपराष्ट्रपतिना न्यरूपयत् यत् श्रीमोदिनः दूरदृष्टिसम्पन्ने नेतृत्वे भारतं विश्वस्मिन् हि विश्वे एकं प्रकाशमानकेन्द्रत्वेन विभाति, अथ च विश्वस्य तीव्रगत्या वर्धमानासु प्रमुखार्थव्यवस्थासु अन्यतमं वर्तते. अपरत्र कांग्रेसाध्यक्षः मल्लिकार्जुन खड्गे, लोकसभायाः विपक्षनेता राहुल गांधी चापि अद्य प्रधानमन्त्रिणं नरेन्द्रमोदिनं जन्मदिवसस्य शुभाशयान् व्याहरताम्. प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः सतत सार्वजनिकजीवनस्य लोकसेवाव्रतस्य च 25 वर्षीयपूर्णताम् अवबुध्य भारतीयजनतादलस्य मासात्मकं देशव्यापी सेवा संकल्पाभियानं अद्य प्रभृति अबाधित प्रामाण्येन समालब्धम्. आगामी मासस्य 17 दिनांकं यावत् आनुपूर्विक क्रमेण प्रवर्तयिष्यमाणस्य अस्य अभियानस्य प्रथमः दिवसः सेवा दिवसः इति संभाव्यते. यस्य अन्तर्गतं देशस्य समस्त प्रान्तेषु रक्तदान शिविराणि आयोजितानि. नवदिल्ल्यां दल मुख्यालये दलाध्यक्षेण नितिन नबीनेन रक्तदान शिविरस्य उद्घाटनं विहितं, यत्र तेन सह अन्यैः वरिष्ठ नेतृभिः कार्यकर्ताभिश्च स्वयं अपि रक्तदानं सम्पादितम्. अपरञ्च दिल्ल्यां मुख्यमन्त्रिणा रेखा गुप्तया खाटुश्याम मन्दिरे प्रधानमन्त्रिणः दीर्घायुषे निरोगतायै च हवन पूजनं समनुष्ठितम्. वार्ताहरान् सम्बोधयन्त्या तया प्रोक्तं यत् मोदिनः सेवाभावस्य प्रेरणाबलेन दिल्ली सर्वकारेण अद्य बहुविधाः जनकल्याणकारिणः सार्वकारीयकार्यक्रमाः समायोजिताः.

0: प्रधानमन्त्रिणा मोदिना देशस्य शिल्पीवृन्दस्य अभ्युदयाय अस्याः योजनायाः बीजारोपणं कृतम्। एतेन स्वर्णकार कुम्भकारादयः अङ्कीयशक्त्या स्वावलम्बिनः सञ्जाताः, येन ग्रामीणार्थव्यवस्था समुदञ्चिता अभवत्। संयुक्तराष्ट्रसुरक्षापरिषदि अफगानिस्तानविषयिणीं चर्चाम् अधिकृत्य भाषमाणेन भारतस्य स्थायीप्रतिनिधिना पी हरीशमहोदयेन पाकिस्तानदेशाय आतङ्कवादिभ्यः अबाधितानुकूलपर्यावरणप्रदानस्य कारणेन तीक्ष्णः उद्वेगः प्रकटितः। हरीशवर्येण पाकिस्ताने स्थितानाम् आतङ्कवादिसुरक्षितशरणस्थलानां तथा च संयुक्तराज्यामेरिकायां सञ्जातस्य भीषण आतङ्कि आक्रमणस्य उत्तरदायिनाम् अल्कायदा नेतॄणां मध्ये हेतुसाध्यभावः रेखाङ्कितः। न्यूयॉर्कनगरे स्मारकस्य सुरक्षापरिषदः सम्प्रति निवृत्तं भ्रमणं स्मरयन् तेन जागतिकसमुदायः आहूतः यत् न केवलम् आतङ्कवादिनः प्रत्युत तेभ्यः साहाय्य वित्त आश्रय प्रदातारः अपि दण्डनीयाः। मन्त्रिणा प्रतिपादितं यत् वातावरणम् आक्रमणस्य सूत्रधारान् अशिश्रयत्। तदेव अद्यत्वे अपि लश्करे तैयब्बा, जैश ए मोहम्मद इत्येतादृशानाम् अल्कायदा सम्बद्धानाम् आतङ्कीसङ्घटनानां निरुपाधिकं पोषणं करोति। पुरुष क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान देशयोर्मध्ये प्रवृत्तायाः त्रिस्पर्धा मालिकायाः विंशति प्रतिविंशति अन्ताराष्ट्रियशृङ्खलायाः अन्तिमस्पर्धा अद्य नवदिल्ल्याः अरुण जेटली क्रीडाङ्गणे आयोजयिष्यते। इयं हि स्पर्धा तावत् भारतीयसमयानुगुणं सायं सार्धसप्तवादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించిన వివరాలు, స్వచ్ఛతా హీ సేవ అంశం గురించి, నీటి పరిరక్షణ మరియు జలవనరుల శుద్ధీకరణ గురించి కొన్ని విషయాలు, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు ఫిట్నెస్ మంత్ర కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సరైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరాన్ని దృఢంగా వ్యాధి నిరోధక శక్తితో ఉంచడానికి సహాయపడే ముఖ్య ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారాలు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, వీటిలో ముఖ్యంగా ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సి, కే మరియు పీచు పదార్థాలు అంటే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి రక్తాన్ని పెంచడానికి, అలాగే కంటి చూపు మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే తాజా పండ్లు, జామకాయలు, బొప్పాయి, యాపిల్, ఆరెంజ్, అరటిపండ్లు, ఇవి శరీరానికి కావాల్సినటువంటి విటమిన్లు అందిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి సీజనల్గా దొరికే పండ్లతో పాటు జామకాయ, బొప్పాయి ప్రతిరోజు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంది. వీటన్నిటితో పాటు తృణధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, బ్రౌన్ రైస్, ఓట్స్, వీటిలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా పనికొస్తాయి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారంలో రాగులు, జొన్నలు, సజ్జలు, బ్రౌన్ రైస్ వీటిని కనీస మోతాదులో ఉండేటట్టుగా

మనం భోజనాన్ని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రోజా చిత్రం నుండి మిన్మిని పాడిన పాట.

ఫిట్నెస్ మంత్రాలో ఆరోగ్యకరమైన ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పప్పు ధాన్యాలు మొలకలు అంటే పల్సెస్ అండ్ స్ప్రౌట్స్, కందిపప్పు, పెసర్లు, శనగలు, వేరుశనగలు ఇవి శరీరానికి కావలసినటువంటి ముఖ్యమైన ప్రోటీన్ను అందిస్తాయి. అలాగే కండరాల బలానికి మరియు శరీరం ఎదుగుదలకు ఇవి చాలా అవసరం కూడా. డ్రై ఫ్రూట్స్ అండ్ గింజలు, బాదం పప్పు, వాల్నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, వీటిలో ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్, మంచి కొవ్వులు అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనానికి, గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఇప్పుడు చెప్పినటువంటి బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. పాలు మరియు పాలు పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, వీటి ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ డి అందుతాయి. ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి మరియు జీర్ణక్రియ సజావుగా సాగడానికి పెరుగు, మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తీసుకున్నటువంటి భోజనంలో పెరుగు ఉండేటట్టుగా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ఆరోగ్య సూత్రాలు కూడా పాటించడం అనేది చాలా చాలా ముఖ్యం. అవి ఏంటంటే, ప్రతిరోజు కనీసం 3 నుంచి 4 లీటర్లు నీరు త్రాగాలి. దీనివలన శరీరం హైడ్రేట్గా ఉంటుంది. మైదా, చక్కెర అధికంగా ఉన్నటువంటి అలాగే అధిక నూనె వాడినటువంటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మితిమీరి తినకూడదు. ఆకలికి తగినట్లుగా పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే సమతుల్యంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం గురించి మరియు ఏ పోషకాలు శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి ప్రతిరోజు 5 రకాల ముఖ్య పోషకాలు చాలా అవసరం. ప్రోటీన్లు శరీరంలో కణాల పునరుద్ధరణకు, గాయాలు మానడానికి కూడా, అలాగే కండరాల పుష్టికి ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగలు, రాజ్మా, సోయాబీన్, పన్నీర్, పుట్టగొడుగులు మొదలైనటువంటి వాటిలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా అవసరం. ఇవి శాకాహారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే గుడ్లు, చికెన్, చేపలు, చేపల్లో ఉండేటువంటి ఒమేగా 3 గుండెకు చాలా మంచిది. కార్బోహైడ్రేట్లు రోజంతా శక్తిగా ఉండడానికి మనం శరీరానికి కావాల్సిన ముఖ్య ఇంధనం. కాబట్టి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఎక్కువగా రిఫైన్డ్ చేసినటువంటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, రాగి ముద్ద, జొన్న రొట్లు, సజ్జలు, ఓట్స్, ఇవి నెమ్మదిగా జీర్ణమై రోజంతా శక్తినిస్తాయి. పీచు పదార్థాలు జీర్ణక్రియ మరియు బరువు నియంత్రణలో ఎక్కువ ఉపయోగపడతాయి. కాబట్టి తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. తర్వాత వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించి ఎస్ ప్రమీలా కుమారి గారు అందించే వివరాలు వింటారు. దానికంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇప్పుడు నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి ఎస్ ప్రమీలా కుమారి గారు అందించే వివరాలు వింటారు.
3: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. మత్తు, మైకం, మాదక ద్రవ్యాల వినియోగం, ఇదంతా పెద్దోళ్ల వ్యవహారం. ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు విద్యార్థులను, యువతను పూర్తిగా నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. మానసిక ఒత్తిళ్ల ప్రభావమో, తోటి స్నేహితుల ప్రోద్బలమో కారణం ఏదైతేనేం, పిల్లలను, యువతను మత్తుమేఘాలు కమ్మేస్తున్నాయి. చాటుమాటు అంగళ్లు దాటుకొని పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలకు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నషాముక్తి భారత్ అభియాన్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం మరియు వ్యసనాన్ని తగ్గించేందుకు చేపట్టిన జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ మరియు పునరావాసం అందేలా ప్రోత్సహించడం, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు మరియు సమాజాన్ని నషాముక్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, మాదక ద్రవ్య రహిత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలు మరియు మాదక ద్రవ్యాల ప్రభావానికి గురయ్యే వర్గాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వ్యసనానికి దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి అనే సందేశంతో నషాముక్తి భారత్ అభియాన్ ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య 6 కోట్లకు పైగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన వారేనని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి

0: మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సమగ్ర సర్వే తెలియజేస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే జాతీయ కార్యాచరణ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మాదక ద్రవ్యాల బెడదను ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నివారించగలం. కాబట్టి నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో సామాన్య ప్రజలు పాలు పంచుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. నషా ముక్త భారత్ అంటే మాదక ద్రవ్యాలు లేని దేశం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన యువత, సంతోషకరమైన కుటుంబాలు, బాధ్యతాయుతమైన సమాజం కలిగిన భారతదేశం. మనం మారుదాం, మన కుటుంబాన్ని మార్చుదాం, మన సమాజాన్ని మార్చుదాం. మాదక ద్రవ్యాలకు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవితానికి జై కొడదాం. నషా ముక్తి భారత్ మన అందరి బాధ్యత.
1: మీరింతవరకు నషా ముక్తి భారత్ అభియాన్ గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందించిన వివరాలు విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ. ఈరోజు అంశం నీటి పరిరక్షణ మరియు జలవనరుల శుద్ధీకరణ. ఈ అంశాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నీటి పరిరక్షణ, వాటర్ కన్జర్వేషన్ మరియు జలవనరుల శుద్ధీకరణ అనేవి భూమిపై జీవకోటి మనుగడకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అత్యంత కీలకమైనటువంటి అంశాలు. పెరుగుతున్నటువంటి జనాభా, వాతావరణ మార్పుల వలన మనకు అందుబాటులో ఉన్న పరిమిత నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి లభ్యమయ్యే నీటిని పొదుపుగా వాడుకోవడం మరియు కలుషితమైన నదులు చెరువులను పునరుద్ధరించడం మనందరి బాధ్యత. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవడాన్ని నీటి పరిరక్షణగా చెప్పవచ్చు. నీటి పరిరక్షణకు మరియు జలవనరులను శుభ్రంగా ఉంచడానికి అవసరమైనటువంటి ముఖ్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి వృధాను అరికట్టడం మరియు భూగర్భ జలమట్టాలను పెంచడం నీటి పరిరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఇళ్లపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా భూగర్భ తొట్టల్లోకి లేదా ఇంకుడు గుంతుల్లోకి మళ్లించి భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి. భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే విధంగా చూడాలి. అంటే వినూత్న నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలమట్టాన్ని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇక వ్యవసాయ రంగంలోకి వస్తే బిందు సేద్యం, దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. వ్యవసాయంలో నీటిని వృధాను తగ్గించడానికి మొక్కల వేర్ల వద్దకే నేరుగా నీటిని అందించే పద్ధతులను అవలంబించాలి. వీటన్నిటితో పాటు గృహ వినియోగంలో వినియోగించే నీటిని పొదుపుగా వాడాలి. బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ కట్టేయడం, షవర్కు బదులుగా బకెట్తో నీటిని వాడటం, ట్యాప్ లీకేజెస్ను వెంటనే రిపేర్ చేయించడం మొదలైనటువంటి చర్యలను విరివిగా పాటించాలి. ఇక జలవనరుల శుద్ధీకరణ విషయానికి వస్తే నదులు, చెరువులు మరియు సరస్సులు కలుషితం కాకుండా కాపాడుకోవడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మనందరి బాధ్యత. అలాగే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను నియంత్రించాలి. ఫ్యాక్టరీల నుండి, పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లోకి వదలకుండా మొదట శుద్ధి ప్లాంట్లో శుద్ధి చేసి ఆ తర్వాత వాటిని పునర్వినియోగం చేయాలి. వీటన్నిటితో పాటు తీర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలి. నదులు, చెరువులు గట్ల వద్ద స్థానిక మొక్కలు, చెట్లు నాటడం వల్ల నేల కోత తగ్గుతుంది. ఇవి కాలుష్య కారకాలను నీటిలోకి చేరకుండా అడ్డుకుంటాయి. ప్లాస్టిక్ మరియు వ్యర్థాలను నిషేధించాలి. జలాశయాలు లేదా వాటి పరిసరాల్లో ప్లాస్టిక్ సీసాలు, పూజా సామాగ్రి మరియు నిమజ్జనం చేసినప్పుడు బొమ్మలు, ఇతర ఘన వ్యర్థాలను పడేయకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలు ఈ నీటిలో త్వరగా కరగవు కాబట్టి నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. లేదా ప్లాస్టర్ ప్యారిస్ వలన ఆ నీటి సముదాయం అంతా కలుషితమవుతుంది, ఆ నీటిలో ఉండేటువంటి జీవులు కూడా చనిపోయడానికి అవకాశం ఉంది. మురుగునీటి శుద్ధి తప్పకుండా పాటించాలి. నగరాల నుండి వచ్చే మురుగునీటిని జల వనరుల్లోకి కలవడానికి ముందే మురుగునీటి శుద్ధి ప్లాంట్

ద్వారా శుభ్రం చేయాలి. మీరు ఇంతవరకు నీటి పరిరక్షణ మరియు జలవనరుల శుద్ధీకరణ గురించి ఈరోజు విన్నాం కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, రనీనా రెడ్డి పాడిన పాట వింటారు.

మంచి పాట విన్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వ వికాసం అనగా ఒక వ్యక్తి తన ప్రవర్తన, ఆలోచన విధానం, నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచుకోవడం, ఇవన్నీ కలిపి వ్యక్తిత్వ వికాసంగా చెప్పవచ్చు. అయితే వ్యక్తిత్వ వికాసంలో ముఖ్య అంశాలు ఏంటంటే, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా సంభాషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. ఎదుటివారితో

మాట్లాడేటప్పుడు గౌరవంగా స్పష్టంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి. అయితే వ్యక్తిత్వ వికాసం ఎందుకు ముఖ్యంగా చెప్పవచ్చు అంటే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన సామర్థ్యాలపై మనకు నమ్మకం కలుగుతుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తుంది, నిజ జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని మనోధైర్యాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబం మరియు సమాజంలో ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ వ్యక్తిత్వ వికాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేసేటువంటి కార్యాలయంలో కానీ వేరే చోట అయినా సరే ఒక బృందాన్ని నడిపించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే నాయకత్వ లక్షణాలను కూడా మెరుగుపడతాయి. వీటన్నిటికీ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, టైం మేనేజ్మెంట్, భావోద్వేగాలను నియంత్రించుకోవడం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే నిరంతరం నేర్చుకునేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. వ్యక్తిత్వం గురించి కొన్ని వివరాలు విన్నాం కదా. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రసారం సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలుంటాయి. 7:45 వికసిత భారత విజయవాడ కేంద్రం నుంచి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కేవి ఎస్విజి శేషాచార్యులు, శ్రీ పి వెంకట చలపతి గారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 పుట్టింటికి పోత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ వేముల ప్రభాకర్, సంగీతం సురేంద్రనాథ్ కాలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో జంజాల పాపయ్య శాస్త్రి విరచిత భక్తి గీతాలు ఇంకా నాట్యకాలం ఉంటాయి. 6:30 చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే సందర్భంగా ఆ వివరాలు. తర్వాత స్వాతంత్ర సమరయోధులు గరికపాటి మల్లవదాని గారి జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన అల్జీమర్స్ అవగాహన గురించి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛతాహీ సేవ మొదలైన అంశాలుంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మరడాన ధర్మారావు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామాంజనేయులు.

9:30 పాటల పల్లకి, 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 12:40 హిందీ సినిమా పాటలు, 1:30 ప్రసారమయ్యే మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రయాణాల్లో ప్రమాదాలను నివారిద్దాం సంభాషణ ప్రసారమవుతుంది. ఇక 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవిన్యాసం శీర్షికన శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారి మృదంగ లైవిన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం స్వచ్ఛతా హీ సేవ వికాసం కార్యక్రమంలో సముద్ర మంథన్ గురించి వివరాలు మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన విధానాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త రాజమండ్రి డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి గానం ప్రసారమవుతుంది. 10:40 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: సెమీకండక్టర్ ఇండస్ట్రీ మే

0: एक शब्द इस्तेमाल होता है, टैप आउट। ये वो दिन होता है जब चीप डिजाइन पूरा होने के बाद प्रोडक्शन के लिए चली जाती है, लेकिन टैप आउट के बाद काम रुकता नहीं है, उसी दिन अगले वर्जन पर काम शुरू हो जाता है। और भारत भी यही कर रहा है। हमारे पहले फेज का साइज लगभग $8 बिलियन का था, जबकि सेकंड फेज का $13.5 बिलियन तक का हमने तय किया है।
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ధి రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్ధిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 100,000 రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండిఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండిఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్ధికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి

0: నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత అనే అంశంపై నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. మరి రైతు భారతదేశానికి వెన్నుముక అంటారు. ఎప్పుడైతే రైతు ఆర్థికంగా సుస్థిర స్థాయిలో ఉంటాడో అప్పుడే మన దేశం బాగుంటుంది. మరి రైతు వివిధ వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎదుర్కోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది, ఏ పరిస్థితుల్లో సాధ్యమవుతుంది, ఇలా అడిగినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఈ రైతు సమస్యలకి ఒక మంచి పరిష్కారము సమీకృత వ్యవసాయం అని చెప్తారు. అసలు ఈ సమీకృత వ్యవసాయం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలి, దాని ఉద్దేశం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఉదాహరణలు ఏ విధంగా మనం సమీకృత వ్యవసాయంలో తీసుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ మనతో ముచ్చటించడానికి నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: అసలు సమీకృత వ్యవసాయం అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: తప్పకుండా అండి. సమీకృత వ్యవసాయం అనేది పంటలు పండిస్తున్నారు రైతులు, దానివల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు, అనేకమైన ఇబ్బందులు గురి అవుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లోనే. అలా చెప్పుకుంటే ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితినే మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ పరిస్థితుల్లో రైతులు ఇప్పటి వరకును ఇంకా వరి నాట్లు వేయలేకపోతున్నారు. వివిధ పంటలు వేయడానికి కూడా చాలా మట్టుకు సమయం అయిపోయింది. ఈ ఖరీఫ్ కాలం, ఇక రానున్నది రబీ కాలం. ఈ కొంచెం విగిలిన వర్షపాతము లేదా
1: తడి
2: అందుబాటులో ఉన్న నీరుతోని ఏదైనా పంటలు సాగించగలిస్తే ఆ కొంచెము గోడన్ను లేటుగా విత్తుకోవడం జరుగుతుంది. దీనివల్ల గోడన్ను తక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటాయి. ఏ పంట విత్తుకున్నట్టే
1: అసలు వస్తారా కూడా అనుమానమే.
2: ఇలాంటి పరిస్థితుల్లోనే ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి రాను తీవ్రత ఎక్కువ అవుతుందని మన శాస్త్రవేత్తలు చెప్తుంటే దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని సమీకృత వ్యవసాయం అంటే వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ వ్యవసాయ కార్యక్రమాలు, ఏదైనా పశువులు పెంచుకోవడం, కోళ్ళు పెంచుకోవడం, గొర్రెలు మేకలు ఏది వీలుంటే అది అందుబాటులో రైతుకు పరిజ్ఞానం ఉన్న ఒక
1: వృత్తిగా
2: తీసుకొని,
1: అంటే మనకి వ్యవసాయం అంటే పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ వృత్తులు కూడా ఖచ్చితంగా కల్పుకొని
2: చేసుకోవాలి.
1: గతంలో మన పెద్దలు సహజంగానే చేసేవాళ్ళు,
2: కుటుంబం
1: అంతా దాని మీద ఆధారపడేవాళ్ళు. మరి సాగుతో పాటుగా మీరు అన్నటువంటి పాడి, గొర్రె, మేక, కోళ్ళు ఇవన్నీ ఉండేవి. కానీ కాలం మారింది. వ్యవసాయ కుటుంబాల్లో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య బాగా తగ్గింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అది సాధ్యమా? అసలు ముందు దానికన్నా సమీకృత వ్యవసాయంలో మనకి ఇంత ప్రాధాన్యత ఉంది అంటే తత్మావాళ్ళు కూడా రావచ్చేమో. అసలు ఏంటి ప్రాధాన్యత?
2: దీనికి ప్రాధాన్యత అయితే తప్పకుండా ఉందండి. కాకపోతే మీరు అన్నట్టు ఇందులోనే వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ సంస్థలు జోడించినప్పుడు తప్పకుండా మనకి ఎక్కువ మంది కూలీలు అవసరం ఉంటుంది ఇందులోనే. అయితే ఆ కూలీలు మనకి దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లోనే.
1: అవును.
2: అందుకే మనము ఎన్ని విధాలుగా మనం చెప్పినా కూడా రైతులు అవలంబించలేకపోవడం కారణం కూడా ఇది కూడా ఒక కారణం, ముఖ్యమైన కారణం. ఎందుకంటే వ్యవసాయం చేయడానికే రైతుకి తన దగ్గర ఉన్న ఇంటిలో ఉన్న మనుషులు కానీ లేకపోతే బయట దొరికిన కూలీలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది.
1: నిజమే.
2: దానికి తోడు ఆవులు ఒక పక్క వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడే ఒక పక్కన ఆవులని చూసుకోవాలి, లేదా కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ అనుబంధ సంస్థలు ఏదైనా చూసుకోవడానికి ఎక్కువగా మనుషులు అవసరం ఉంటుంది. అయితే ఎవరి కుటుంబాలు అయితే కొంచెం పెద్దగా ఉండి వ్యవసాయంలో
1: పూర్తిగా నిమగ్నమై
2: ఉన్న వాళ్ళైతేనే కానీ చేయలేరండి. ఇవన్నీ కానీ ఇలా చేసుకోవడం వల్ల వ్యవసాయంకి అయ్యే ఖర్చులు బాగా తగ్గుతాయి.
1: ఓహో.
2: ఎందుకంటే రెండు పశువులు, ఇప్పుడు మనకి పశువుల గత్తం అనేదే లేకుండా పోయింది. రెండు పశువులు కానీ పెంచుకున్నట్టయితే ఆ గత్తాన్ని మనము పొలంకి వాడుకోవచ్చు. అలాగే రైతుకి పాలు చాలా అవసరం,
1: కుటుంబానికి కూడా అవసరం
2: పాలు, పెరుగు,
1: పోషకాహారంలో భాగంగా
2: ఇవన్నీ కూడా లభ్యం అవుతాయి అవి కొనుక్కోకుండా బయట నుంచి. అలాగే ఏవైతే పంటల నుంచి వచ్చిన గడ్డి, పశువుల గడ్డి, లేకపోతే తౌడు, ఊకలు,
1: ఉపోత్పత్తులు
2: వరి నుంచి వచ్చేవి ముఖ్యంగా, ఇవన్నీ కూడాను మేత కింద మనం ఉపయోగించుకోవచ్చు.
1: ఓహో.

0: అలాంటప్పుడు మనము మేతకు అయ్యే ఖర్చును మనం తగ్గించుకోవచ్చును. బయట నుంచి మనం మేత కొనుక్కోకుండా మేతకు అయ్యే ఖర్చును తప్పకుండా తగ్గించుకోవచ్చును. ఇది ఒక విధానం అండి. అలాగే మొక్కజొన్న, వేరుశనగ ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు కూడా అవి కూడా పశుగ్రాసం కింద మనం చక్కగా వాడుకోవచ్చు. దానివలన పాల ఉత్పత్తి పెరుగుతుంది, రైతుకి ఖర్చు తగ్గుతుంది, అలాగే ఈ పాల ద్వారా రైతుకి సంవత్సరం అంతా అతనికి ఆర్థికంగా లాభం ఉంటుంది. ఒక పక్క ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నాను కూడా రైతు ఇబ్బంది పడకుండా తనకి కావలసిన డబ్బులు వేరే ఈ పశుపోషణ కానీ లేకపోతే మేకలు గొర్రెలు పెంచుకోవడం వలన తప్పకుండా అతనికి సంవత్సరంలోని కంటిన్యూగా ఆదాయం ఉంటుంది.
1: కనీసం ఆ లోటును భర్తీ చేసుకోవడానికి
0: వీలవుతుంది. సో ఒక్క పంట మీదే ఆధారపడితే తప్పకుండా రైతు ఇబ్బంది పడవలసిన రోజులండి.
1: ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు బాగాలేవు, ఎప్పుడు సరిగ్గా వర్షాలు పడతాయో తెలియదు, ఎప్పుడు బెట్టొస్తో తెలియదు. ముఖ్యంగా మీరు అన్నటువంటి విషయాలన్నీ కూడా సన్న చిన్నకారు రైతులకు మటుకు ఖచ్చితంగా అవసరమేమో అనిపిస్తుంది.
0: తప్పకుండా అండి, ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రం ముఖ్యమైనది. సమీకృత వ్యవసాయం, పెరటి కోళ్ళు పెంచుకోవడం అని, అలాగే పెరట్లో కూరగాయలు పెంచుకోవడం అనేది చిన్న చిన్న కమతాల్లోని వాళ్ళకున్న చిన్న చిన్న కమతాల్లో కూరగాయలు పెంచుకునే, అలాగే చిన్న మేకలు, నాలుగు మేకలు, నాలుగు గొర్రెలు పెంచుకునే కూడా మంచి లాభదాయకంగా ఉంటుందండి వ్యవసాయంతో పాటు.
1: రాజేంద్ర కుమార్ గారు, మనము అనుకున్నటువంటి ఈ ప్రయోజనాలన్నీ మరి పొందాలి, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతు లబ్ధి పొందాలంటే ఇక్కడ మనకి మనకున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మొదట మీరు అన్నట్టుగా రైతు కూలీలు దొరకట్లేదు, మనుషులు దొరకట్లేదు, ఉన్నటువంటి కుటుంబమే పూర్తిగా ఇది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏదన్నా ఉపయోగపడుతుందా?
0: తప్పకుండా అండి. మనము వ్యవసాయంతో పాటు ఈ సంవత్సరం తీసుకుందాం, ముఖ్యంగా వరి వేయలేకపోతే రానున్న రోజుల్లోని పెసర మినుము కానీ లేదా మనము ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలు కానీ, అలాగే కొన్ని నూనె గింజలు, ఎందుకంటే తక్కువ నీటితోనే బెట్టలు తట్టుకునే నూనె గింజ రకాలు కానీ ఏమైనా వేసుకున్నట్టయినా తప్పకుండా రైతు కొంత ఆదాయము సమకూరుతుంది. అందులో కూడా తక్కువ కాలం పరిమితి గల రకాలు కానీ వేసుకున్నట్టయినా ఈ ఉన్న తర్వాత కాలంలో కూడాను మంచి దిగుబడులు సాధించవచ్చును.
1: ఉన్న మిగిలినటువంటి సీజన్లో అయినా సరే పంట వచ్చేలాగా అలాంటి రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకి.
0: అలాంటివి ఉన్నాయి, అన్ని పంటల్లోని మనకి తక్కువ కాల పరిమితి గల రకాలు మనకి లభ్యం అవుతున్నాయి. అలాగే వాటితో పాటు నేను చెప్పినట్టు సమీకృత వ్యవసాయంలో తీసుకున్నట్టయితే ఒక ఆవు, రెండు ఆవులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఇంకా కొంతమంది పరిజ్ఞానం ఉన్న రైతులైతే కనుక, కొంతమంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైతే సెరికల్చర్, మలబరి పట్టు పరిశ్రమ, పందుల పరిశ్రమ, పందులు పెంచుకున్నా కూడా మంచి ఆదాయం అండి, అలాగే కుందేళ్ళు, ఏదైనా వాళ్ళకి అనుభవం ఉన్న, పరిజ్ఞానం ఉన్న, కొంత పరిజ్ఞానం ఉన్న వాటితోనే పెంచుకోవాలండి. ఏదైనా పరిజ్ఞానం లేని
1: పరిస్థితులు అయితే శిక్షణ ఏదన్నా తీసుకోవచ్చా?
0: తీసుకోవచ్చు, తపకుండా తీసుకోవచ్చు.
1: అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఏమైనా శిక్షణ ఇస్తాయి,
0: అన్నిటిలోకి అన్ని తప్పకుండా లభ్యం అవుతున్నాయి.
1: సామాజిక పరంగా ఆలోచిస్తే మీరు అన్నట్టుగా ఈ సమీకృత వ్యవసాయం మరి ఉపయోగాలు, ప్రాముఖ్యత, ఆదాయం పెరగటంలో కానీ ఖర్చు తగ్గించుకోవటంలో కానీ ఇలా ఏదన్నా ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయా సామాజిక పరంగా మొత్తం మీద గమనించుకుంటే?
0: ఒకటి, ఖర్చులు తగ్గించుకోవచ్చు మనకి తప్పకుండా, భూసారం పెరుగుతుంది, ఆహార భద్రత ఉంటుంది, ఉపాధి కల్పన ఉంటుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పంటకాలం తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు, అలాంటి సమస్య రాకుండా, వలసలు వెళ్లకుండా వాళ్ళకి సంవత్సరం పొడుగునా వాళ్ళ చిన్న కమతాల్లోనే వాళ్ళ ఊర్లోనే ఉండి తప్పకుండా ఆదాయం సంవత్సరం మొత్తం కల్పిస్తూ వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది.
1: అంటే వాళ్ళ ఆదాయాన్ని కాస్త సుస్థిరత సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: ఉంటుంది తప్పకుండా. దానితో పాటు సహజ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదైతే నీరు, భూమి తాలూకా మంచి పోషకాలు పెంచుకొని నీరు లభ్యత, ఉన్న నీటితోని మంచి పంటల దిగుబడి, ఇవన్నీ కూడా సాధించవచ్చండి. అలా చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ కలుగుతుందండి.
1: ఓహో,
0: వాతావరణ మార్పులకు అనుకూలంగా ఇది మనము సమీకృత వ్యవసాయం చేసుకోవచ్చునండి.
1: ఓహో, ఇప్పుడు మారుతున్నటువంటి కాల పరిస్థితుల్లో మరి ఒక్కోసారి ఎల్నినో వస్తుంది, ఒక్కోసారి విపరీతమైనటువంటి భారీ వర్షాలు వస్తాయి. సరే, వీటన్నిటినీ కలుపుకొని మనం సుస్థిరత సాధించాలంటే కనుక రైతు చేసేటువంటి

0: అంటే విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందాక మీరు అన్నట్టుగా తక్కువ కాలపరిమితి కలిగిన రకాలు తీసుకోవాలి. అదే పాడి పరిశ్రమకి వెళ్ళినట్లయితే, మరి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక పథకం పెట్టారు, పెయ్య దూడలే పుట్టేలాగా పథకం,
1: ఇంజెక్షన్లు
0: వేస్తారు, కృత్రిమ గర్భధారణ చేయించుకొని, అలాగే ఎక్కువ పాల దిగుబడి వచ్చేటువంటి జాతులు ఎంచుకోవటం, ఇట్లా మనం చేసేటువంటి ఆ వృత్తుల్లో కూడా వచ్చే ఆదాయం పెంచుకో

0: త్వరితగతిన ఆదాయం వస్తుంది వీటి వల్ల. కూరగాయల సాగు వల్ల త్వరితగతిన ఆదాయం ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరల నుంచి త్వరితగతిన ఆదాయం ఉంటుంది. పెరటి తోటలు పెంచుకోవడం వల్ల నిత్యం వాళ్ళకి డబ్బులు సంవత్సరం పొడుగునా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతో కొంత వాళ్ళ కుటుంబ పోషణకి దొరుకుతుంది.
1: అంటే మనము ఈ సమీకృత వ్యవసాయం చేయడానికి ఏదైనా సూత్రాలు ఉంటాయా?
0: నాలుగు సూత్రాలు ఉన్నాయి.
1: ఏంటవి?
0: ముఖ్యంగా వైవిధ్యకరణ, ఒక పంటకు బదులు అనేక వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు చేపట్టడం తప్పకుండా చేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందని. అలాగే పునర్వినియోగం, అంటే వ్యర్థాలను వనరులుగా మార్చుకోవడం, ఇది చాలా ముఖ్యమైనది.
1: నిజమే,
0: మనం దీనివల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు.
1: ఖచ్చితంగా, మనం మామూలుగా పంట అయిపోయిన తర్వాత అంతా కాల్చేస్తాం, అదే పశువులు దానాగా మార్చొచ్చు అంట. నిజమేనా?
0: మార్చొచ్చు. మనం మంచి కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు,
1: భూమికి బలం ఇవ్వచ్చు.
0: భూమికి బలం ఇవ్వను. అలాగే సుస్థిరత సాధించవచ్చును, సహజ వనరులు కాపాడుకొని ఉత్పత్తి పెంచుకోవడం వల్ల కూడా మనము సుస్థిరత సాధించవచ్చును. ఇక నాలుగవది పరస్పర సహకారం అనేది చాలా ముఖ్యమైనది. ఒక విభాగం నుంచి వచ్చే వ్యర్థాలు ఇంకొక విభాగానికి మద్దతు ఇవ్వడం.
1: అదేలేండి,
0: మద్దతు ఇవ్వడం.
1: అది ఇందాక మీరు అన్నారు కదా, మనకి గెత్తం లేదు, గెత్తం వస్తే ఆ గెత్తాన్ని మనం నేల సారాన్ని పెంచుకోవచ్చు, ఇంకా ఏమైనా పెడితే గోబర్ గ్యాస్ కూడా చేసుకోవచ్చు.
0: గోబర్ గ్యాస్ కూడా చేసుకోవచ్చును. ఈ నాలుగు సూత్రాలు మాత్రం తప్పకుండా మనకి పాఠ్యం అవుతాయండి ఈ సమీకృత వ్యవసాయం చేయడం వల్ల.
1: రాజేంద్ర కుమార్ గారు, ఇట్లా రైతుకి ఈ విధంగా సమీకృత వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతుకి అనేటువంటి ప్రయత్నాలు మీరు ఏదన్నా ఒక శాస్త్రీయంగా చేసి, ఈ ఉదాహరణలు బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా మన ఉత్తర కోస్తా జిల్లాల రైతు సోదరులకి అనేదన్నా చేశారా?
0: ఒక ఉదాహరణ తీసుకుందామండి.
1: చెప్పండి.
0: ఒక హెక్టార్ భూమిలోనే వరి లేదా మొక్కజొన్న సాగు చేయవచ్చు, రెండు మూడు పాల పశువులను పెంచుతూ ఒక చేపల చెరువును సమర్థవంతంగా నిర్వహించవచ్చును. ఒక చేపల చెరువును, చెరువు గట్టుపైన కోళ్ల షెడ్డును వేసుకున్నట్టయినా ఆ కోళ్ళు రెట్టలు మనకి
1: బలంగా
0: చేపలకి ఆహారంగా పనిచేస్తాయి.
1: ఓహో, చేపలకి.
0: చేపలకి చేపలకి ఇక మేత వేయిన అవసరం.
1: అది ఉదాహరణకు 2.5 ఎకరాలు తీసుకున్నారు.
0: అది అలాగే ఆ చెరువు గట్టుపైన కూరగాయలు పండించవచ్చు. అలాగే ముల్లంకాడలని వేసుకుంటే మనం దీర్ఘకాలిక ఆదాయము, మంచి వనరులు, మంచి లాభదాయకంగా ఉంటుంది. వాటితో పాటు మిగతా కూరగాయలు కూడా పండించుకున్నట్టయినా రైతుకి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇలా చేయటం వలన పంటలతో పాటు వివిధ విభాగాల నుండి రైతులకు సుస్థిరమైన ఆదాయం లభిస్తుందండి.
1: మీరు అన్నట్టుగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏదన్నా మరి ఎవరైనా రైతులు ఇలా చేసుకొని సఫలీకృతం అయ్యారా?
0: విజయనగరం జిల్లాలో తీసుకుందామండి ఉదాహరణకి.
1: చెప్పండి.
0: విజయనగరం జిల్లాలోనే ఈ సమీకృత వ్యవసాయం మీద పరిశోధన జరుగుతుందండి. అక్కడ రైతులు చాలా మందికి ఈ సమీకృత వ్యవసాయం చేయడం వల్ల వచ్చే లాభాలు చెప్పడం వలన వాళ్ళు ఆచరించి వాళ్ళకి కావలసిన రకాలు, పంటల తలక రకాలు అయితేనేమి, కూరగాయల విత్తనాలు అయితేనేమి, కోళ్ళు అయితేనేమి, మేకలు గొర్రెలు అయితేనేమి, పశువులు అయితేనేమి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇలాగ చేయటం వల్ల చాలా మంది రైతులకి మంచి ఆదాయం లభించి, ఇది చేస్తే ఈ విధంగా చేసుకున్నట్టయినా రైతుకి సుస్థిరమైన ఆదాయం ఉంటుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది,
1: ఈ వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని ముందుకెళ్ళటానికి
0: అవకాశం ఉంటుంది.
1: బాగుందండి. ఇక మరి సమీకృత వ్యవసాయం చేయటంలో ఏదన్నా సవాళ్ళు ఉన్నాయా? ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి?
0: చాలా సవాళ్ళు కూడా ఉంటాయండి. దీన్ని ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి కొంచెం ఇబ్బందికరమైనది, అందరికీ సాధ్యపడదు. సరైన సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమైనది.
1: నిజమే, మొదట్లో అనుకున్నాం మనం.
0: మొదట్లో మనం అనుకున్నాం ప్రతి వ్యవసాయ అనుబంధ విభాగంలోనే సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం,
1: సద్వినియోగపరచుకోవాలి.
0: సద్వినియోగపరచడం, ఇలా చేయటం వలన అన్ని నష్టాలను అధిగమించి మంచి లాభాల బాటలో నిర్వహించవచ్చు. ఈ రెండు మాత్రం తప్పకుండా సవాళ్ళుగా ఉంటుంది మనకి రైతులకు.
1: దాని పరిష్కారం అంటే ఏం లేదా?
0: పరిష్కారం మార్గం తప్పకుండా ఉంటుందండి. అనుబంధ శాఖల శిక్షణలు, ముఖ్యంగా అన్ని అనుబంధ శాఖలకి సరైన శిక్షణలు మనకి, మీరు ఇందాక చెప్పినట్టు కృషి విజ్ఞాన కేంద్రాలు, అలాగే ఎన్జిఓలు, ఎన్జిఓ సంస్థలు కూడా మనకి శిక్షణలు ఇస్తున్నారు. మనకి ఏ విభాగం అయితే మనకి ఇంట్రెస్ట్ ఉన్నదని అంటే రైతాంగంకి,
1: అంటే ముఖ్యంగా నైపుణ్య శిక్షణ అనేది మనం తీసుకోవాలి.
0: ఇది ఎందుకు తీసుకోవాలంటే, ఉదాహరణకి పాడి పశువులు ఉన్నాయి, అందులో ఎంపిక ముఖ్యమైన, ఏ పశువులు తీసుకోవాలనేది ఎంపిక, మేతలో అనే మెలుకువలు తప్పకుండా, మేతలో మెలుగు,
1: దాణా తయారీ, దాణా తయారీ చేసుకోవడం,
0: తయారీ చేసుకోవడం,

0: డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు, చివరిగా మరి మనకున్నటువంటి పరిస్థితుల్లో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో సన్న చిన్నకారు రైతులకి ఈ సమీకృత వ్యవసాయం చేయటం వల్ల ముఖ్యంగా మరి ఎంత లాభం ఉంది అనేది మీరు ప్రయోగాత్మకంగా కూడా చూసేవారు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి చివరిగా?
1: ఈ సమీకృత వ్యవసాయం చేయడం వల్ల రైతులకు తప్పకుండా ఆదాయము పెరుగుతుందండి, సుస్థిరమైన ఆదాయం లభిస్తుంది, అది చాలా ముఖ్యమైనది. అలాగే వ్యవసాయాన్ని స్థిరంగా ఉంచుతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది, భవిష్యత్తులో వ్యవసాయ అభివృద్ధికి ఇది ఒక ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చండి.
0: డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు, ముఖ్యంగా మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించుకోవాలంటే సమీకృత వ్యవసాయం అనేది ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకి ఉత్తమమైనటువంటి మార్గంగా మీరు తెలియజేస్తున్నారు. మరి రైతు సోదరులు పూర్తిగా పంటల మీద ఆధారపడకుండా మరి వ్యవసాయ అనుబంధ వృత్తులను కూడా ఒక భాగంగా వాళ్ళ కుటుంబంలో అందరు కలిసి కనుక చేసుకున్నట్లయితే కనుక ఈ సమస్యల్ని సులువుగా అధిగమించి సుస్థిరమైనటువంటి ఆదాయ వనరులను సాధించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలియజేశారు. మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత అనే అంశంపై సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అప్పనా, ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది.
0: ఏంది చిటమా?
3: నారుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఈ తెగుళ్లతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకన్నిటికీ ఒక మార్గం చెప్పు.
0: ఖచ్చితంగా చెప్తా, ఒక మంచి మార్గం ఉంది, వింటావా? ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని తెచ్చుకొని ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములతో విత్తనం శుద్ధి చేసుకో. అలాగే 2 కిలోలు తెచ్చుకొని 100 కిలోల పశువుల పెండ ఒక 5 కిలోలు వేపపిండితో కలిపి 1 వారం 10 రోజులు బాగా మాగబెడితే దాన్ని తీసుకెళ్లి భూమిలో కలిపేవానికి ఎకరా భూమిలో లోపల ఉన్నటువంటి రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నీ ఈ బూజులన్నీ చచ్చిపోతాయి.
3: అంటే ఇప్పుడు నాకు ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు ఇవన్నీ పోతాయి అంటావు?
0: ఆ
3: అయితే అలాగే చేస్తా అప్పన్నా.
0: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో వరిలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా జీవితచక్రం. తల్లి పురుగులు సుమారు 2 నుండి 12 గుడ్లు సమూహంగా ఆకు తొడిమలు మొక్క మొదలు అనగా కాండం కణజాలంలో పెడతాయి. ఆకుల మధ్య ఈ నెలలో కూడా ఈ గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు తెల్లగా పారదర్శకంగా కొద్దిగా వంకర తిరిగి 2 వరుసల్లో ఉంటాయి. వీటి గుడ్లకు రక్షణగా వాటిపై రక్షణ కవచం స్రవిస్తాయి. 7 నుంచి 9 రోజుల్లో పిల్లదోమలు బయటకు వస్తాయి. గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు అంటే దోమలు చిన్న పరిమాణంలో ఉండి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 5 దశల్లో పెద్ద పురుగు దశకు చేరుకుంటాయి. పిల్లదోమ నుండి పెద్దదోమగా వృద్ధి చెందడానికి 18 రోజులు సమయం పడుతుంది. తల్లిదోమలు ముదురు పసుపు నుండి ముదురు గోధుమ వర్ణంలో ఉండి రెక్కలు పారదర్శకంగా ఉండి లేత పసుపు వర్ణం కలిగి ఉంటాయి. వీటి జీవితకాలం 30 నుంచి 35 రోజుల్లో పూర్తవుతుంది. వీటికి అనుకూలించే వాతావరణం గురించి తెలుసుకుందాం. అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో నత్రజని అందించడం వలన వస్తాయి. దగ్గరగా నాట్లు వేసుకోవడం, ఎక్కువ మొక్కల సాంద్రత ఉండి పంట నేరుగా వెదజల్లి విత్తినప్పుడు కూడా ఈ దోమపోటు అధికంగా ఉంటుంది. విపరీతమైన పగటి ఉష్ణోగ్రతలు ఈ దోమ వృద్ధికి అనుకూలం. వర్షాలు తగ్గాక విపరీతమైన ఎండల కారణంగా పొలంలో ఆవిరి వాతావరణం ఏర్పడటం కూడా అనుకూలం. సహజ శత్రువు లేకపోవడం వల్ల దోమలు నిరాటంకంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఆర్థిక నష్టపరిమితి స్థాయి గురించి చూద్దాం. పిలక దశలో అయితే దుబ్బుకి 10 పురుగులు, ఈనిక దశలో దుబ్బుకి 20 నుండి 25 పురుగులు. నష్ట లక్షణాల గురించి ఒకసారి చూద్దాం. వీటి తల్లి మరియు పిల్లదోమలు పంట పిలక దశ నుండి ఈనిక దశ వరకు రసాన్ని పీల్చి మొక్క ఎండిపోయేలా చేస్తాయి. ఈ దోమలు రసం పీలుస్తున్నప్పుడు విషపూరిత లాలాజలమును మొక్కలోకి చొప్పించడం వలన పంట ఎండిపోతుంది. దీన్నే హాపర్ బర్న్ లక్షణం అంటారు. వరి చిరుపొట్ట పొట్ట దశలో సుడిదోమ తెల్లవీపు దోమలు అడుగు భాగాన రసాన్ని పీల్చడం వల్ల పైరు పసుపు నుండి ఎరుపు రంగుకు మారి పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది. ఈ దోమ ఆశించి నష్టపోయిన కాండం మెత్తబడి ఎండుగడ్డిగా కూడా పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు సమగ్ర యాజమాన్యం గురించి చూద్దాం. సేద్య పద్ధతులు చూసుకున్నట్లయితే నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి తీసివేయాలి. పొలాన్ని అడపదడప ఆరబెట్టాలి. వరుసలలో నాటుకోవాలి. చతురపు మీటర్కు 33 మొనలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున బాట్ల ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి. మొదల వద్ద మందు చల్లేందుకు కూడా ఉపయోగపడుతుంది. సిఫార్సు చేసిన మోతాదులు మాత్రమే నత్రజని ఎరువులు వాడాలి. సహజ మిత్ర పురుగులైన సాలీడ్లు అక్షింతల పురుగు వంటి వాటిని పొలంలో ఉండేటట్లు చూసుకోవాలి. పొలంలో అక్కడక్కడ దీపపు కాంతి ఎర్రలను ఏర్పాటు చేసుకోవాలి.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: మీరు ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం, అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాణి గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాణి గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏమిటి?
3: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి, దీంట్లో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
2: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
3: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి, అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన

0: బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి ఓ రెండు ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం ఒక చపాతి వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి, అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకు కూడా. సో ఇది ఉండాలి, అలాగే విటమిన్లు అలాగే మినరల్స్ మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే ఒక 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు వాళ్ళ జీవనశైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14-15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్, ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుట్టు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో, అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారు అనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం, అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము, ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర

0: గర్భిణీ
1: గర్భిణిలో
0: స్త్రీకి కిట్ ఇస్తారు.
1: బాలింతలకు కూడా ఇస్తామండి.
0: బాలింత నూరాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది. ఇప్పుడు ఇందుట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
1: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే బియ్యం కందిపప్పు నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
0: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాస ఉత్సవాల్లో?
1: ఈ మాస ఉత్సవాల్లో అండి మేము మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, ఇంకొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
0: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత 5 వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమన్నా చెప్తున్నారా?
1: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలు ఉంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిక్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, బయటికి వెళ్ళి ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం అన్నీ మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
0: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రాఘవేంద్ర, శ్రీ పి వెంకటచలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషితః శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయః శ్రీవత్స సల్లాంఛనః విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్తు వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ సవశబ్దానికి సవము అంటే శబ్దము అని అర్థం. సవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్యఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాప అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకి ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతూ ఉన్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు.

0: ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిని అధిరోహించే పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకం. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణువణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలని తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరముంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా. ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతముని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు. అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్టులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు ముత్యపందరి వాహనం గురించి. తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరందాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయదేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల

యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యపందిరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశం నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే అలాంటి ఈ రాత్రివేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత, ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒకచోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెల్ని విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఎలా ఉందయ్యా అనంటే మేఘం మీద తెల్లని ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాముడు దివ్య మంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి ఆ స్వామి చక్కటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్ష బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యపందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి. అది

0: జాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరుచుకోవడానికి అనేటటువంటిది కాకుండా ఆత్మ సాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యము పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరగా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే, వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి, పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాత మభుతాత్మ కరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధ యుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క, పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే, తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆదికాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను, ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము.

0: కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే, నస్తోముఖాదపి నిరంతర ముద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా, కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే, ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు, ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి, ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి, అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపు పందిరి వాహనంలో గజపుష్పమాల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై, ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్నవాడిగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే, అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే, దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్నంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే, ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే, కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే, ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే, పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడుబెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని

ఏ విధంగా మదించాలయ్యా అని అంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా నన్ను శరణు కోరు నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కలగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యానంటే సహస్రభ

0: హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపఘ్నం, మరణాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట శిలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వార్తల వివరాలు. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఇసీ సితంబర్ మే హీ భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయి ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు, కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: సెమికాన్ 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్ధరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
3: సాథియో తో ఉస్మే లిఖా జాయేగా కి మోదీజీనే భారత్ కో కైసే నక్సల్వాద్ సే ముక్తి దిలాయి, కైసే మోదీజీనే జమ్మూ కాశ్మీర్ మే ధారా 370 సమాప్త్ కర్కే జమ్మూ కాశ్మీర్ కో ముఖ్య ధారా సే జోడా హై ఔర్ భారత్ కి ఏక్తా ఔర్ అఖండతా కో ఉన్హోనే మజబూత్ బనానే కా కామ్ కియా హై, కైసే ఉన్హోనే కరోడో కరోడ్ లోగో కో గరీబీ కే బాహర్ నికాలా హై, కైసే సంసద్ మే మహిళాఓ కో బరాబర్ కి భాగీదారీ

0: यह इन सब सारी चीजों की चर्चा होगी।
1: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% MDR వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51 పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్ధికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. VBG రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిగా, అభివృద్ధి చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే భారత్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంవత్సరం వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి MM కీరవాణి సుజాత మోహన్ ఆలపించిన పాట.

0: రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ.
0: తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
1: రండి.

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.

మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను.

0: సని నిజ సని సగరి నిజ గమ గమ బని
1: సగమ బని
0: సబ మగరి సని
1: సగమ బని
0: సగమ బని సగ
1: బని సగమ
0: పని సగమ బగ్గరి నిజ నిదమ బగ్గరి నిజ గమ పమగరి సని సగ పమగరి సని సగమగరి సని సగమ పమ గమ పని ప మని సని ప పని దిజ సని సని దమ బ పని నిని సని దమ బ పబ సని దమ గమ పని బబ మ పని సని ని పని సగ సగ గగ్గరి నిద్ది సద సగరి దని దబరి నిద్ది సద సరి దని దమ గగ గగమ పని సగమ మగ్గరి స పద నిదబ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పుట్టింటికి పోత నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి పుట్టింటికి పోత నాటిక.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుట్టింటికి పోత నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
1: ఇవాళ మన సినిమాకి వెళ్దామండి.
2: ఇవాళ నాకు ఆఫీసులో బోల్డ్ అంత పని ఉంది.
1: మీకు ఎప్పుడు పని ఉంటుందండి? ఏమండి, ఇవాళ కాస్త వీలు చూసుకోండి, సినిమాకి వెళ్ళి చాలా రోజులయ్యింది.
2: మా ఆఫీసులో పని ఎక్కువ ఉందో, సినిమాలకి షికార్లకి కుదరదు.
1: కుందనప్పు బొమ్మ సినిమా ఇవాళ ఆఖరి రోజు అంటుంది.
2: ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది. సరళా,
1: ఎప్పుడు బెదిరించటమే.
2: ఆహా, నిజంగా బెదిరిపోతున్నట్టు మాట్లాడుకో.
1: అయితే ఇవాళ మీకు కుదరదా చెప్పండి.
2: అంటే నీకు కుదిరితే ఒక్కరితో వెళ్ళిపోతావా?
1: ఒక్కరితో ఎందుకు వెళ్తాను? పక్కింటి కమలగారు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళనా?
2: నాకేం అభ్యంతరం లేదు, కానీ.
1: కానీ ఏమిటండి మళ్ళీ?
2: వాళ్ళకి ఇబ్బంది ఏమోనని.
1: అయ్యో, వాళ్ళకి ఇబ్బంది ఏమిటండి, నా టికెట్ నేను కొనుక్కుంటాను.
2: సరే, అయితే నువ్వు సపరేట్గా ఆటోలో వెళ్ళు.
1: నా ఒక్కరికి వేరే ఆటోనా? ఎందుకండి దండగా, వాళ్ళ ఆటోలోనే సర్దేసుకుంటాను.
2: అదే మరి, ఆ భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీకి ఆటో సరిగ్గా సరిపోతుంది. నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళకి ఇరుగు అయిపోతుందేమోనని.
1: అయ్యో, మీది మరీ చాదస్తామండి, 10 నిమిషాల ప్రయాణానికి ఇరికేమిటండి.
2: సరే, మరి 2 గంటల సినిమా సంగతి ఏంటి? వాళ్ళేదో సరదాగా సినిమాకి వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది కాదంటావా?
1: ఏమిటి, నేనుంటే వాళ్ళకి ఇబ్బందా? సరే, అయితే నేను వెళ్ళనండి. ఏమండి, హాల్లో ఇంకెవరు ఉండరేమిటండి? అలా ఎవరు ఉండకూడదు అనుకుంటే ఎలా చెప్పండి? అలా అయితే ఏమండి, బజార్లో రిలీజ్ అయిన పాత సినిమా సీడీలన్నీ ఇంట్లో వేసుకొని చూసేసుకుంటే మంచిదేమో.
2: చాలా మంచిది. అలా అనుకునే నేను హాల్కి వెళ్ళడం మానేశాను.
1: అవునవును, నన్ను తీసుకు వెళ్ళటం లేదు.
2: అబ్బా, ఆగు సరళ. సినిమా హాల్కి వెళ్ళామనుకో, మన వెనక లైన్లో కూర్చున్న వాళ్ళు మన కుర్చీలను తంతారు, మనల్ని తంతారు.
1: అయ్యా, మీకు అన్నీ కష్టాలే.
2: ఇంకా అయిపోలేదు, మన ముందు నుంచి నడిచి వెళ్లేవాళ్ళు మన కాళ్లను తొక్కేసి సారీ చెప్పకపోయినా భరించాలి.
1: వదిలేస్తే సినిమా చూడటంలో కష్టాలపై ఓ శతకం రాసేస్తారేమో.
2: శతకాలం కర్మ, శతకంన్నర రాయొచ్చు. సినిమా మొదలైన దగ్గర నుంచి పరపరా పరపరా శబ్దాలు చేస్తూ ఏదో ఒకటి నమిలేవాళ్ళు. ఇష్టమైన హీరో వస్తే ఈలలు వేసి బెలూన్లని కాగితాలని ఇష్టానుసారంగా ఎగరేస్తూ అరుపులు అరిచేవాళ్ళని భరించడం కన్నా హాయిగా ఇంట్లో రేడియోలో పాటలు వినడం నాకు చాలా సుఖం.
1: నీ సుఖమే నీ కోరుతున్నాను పాట వింటూ ఏడుస్తూ ఇంట్లోనే నేను కూర్చుంటానులేండి.
2: మరి సినిమా?
1: ఇన్ని చెప్పాక ఇంకేం వెళ్తాను? వెళ్ళండి,
2: అది నీ ఇష్టం. సరే గాని నా క్యారే సర్దావా?
1: కాయగూరలు ఏమి లేవండి, ఇవాళ మధ్యాహ్నం ఏదైనా హోటల్ భోంచేసియండి.
2: అబ్బా, మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం అసలు బాగుండదు సర్లా.
1: హోటల్కి వెళ్ళకండి, ఏదైనా మంచి హోటల్కి వెళ్ళండి.
2: మంచి హోటల్ అంటే చాలా దూరం వెళ్ళాలి.
1: వెళ్ళండి,
2: అంత టైం ఉండదు నాకు. పైగా అసలు ఈ హోటల్లో భోజనం నాకు పడ్డం లేదు.
1: మరి ఎలాగండి, కాయగూరలు లేవు, పోనీ ఇవాళ్ళకి పులిహోర చేసి కట్టేనా?
2: మధ్యాహ్నం భోజనానికి పులిహోర అస్సలు బాగోదు.
1: అబ్బో, అన్నిటికీ అలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి, సర్దుకోవాలి. చూడండి, సినిమా గురించి మీరు చెప్పినవన్నీ విని నేను సర్దుకోలేదా? ఇది అంతే.
2: ఓహో, అంటే సినిమాకి వద్దన్నానని నాకు కెరియర్ కట్టడం లేదా?
1: అలా ఎందుకు అనుకోవాలండి, పరిస్థితులు బట్టి సర్దుకోవాలంటున్నాను అంతే.
2: సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను.
1: మంచిది, వెళ్ళండి.

0: అమ్మాయి సరళా, అమ్మాయి సరళా, సరళా.
1: పిండిగారు వస్తున్నానండి.
2: పిండిగారు బాగున్నారా?
0: బాగున్నానమ్మా.
2: రండి రండి కూర్చోండి.
0: నువ్వెలా ఉన్నావు?
2: బాగానే ఉన్నానండి.
0: మరి నీ మొహం ఏంటో, ఏదో దిగులుగా ఉంది.
2: దిగులేం కాదండి, సినిమాకి వెళ్దామంటే వద్దని మా ఆయన ఇంత స్పీచ్ ఇచ్చారు.
0: నోరు మూసుకుని విన్నావా?
2: ముందు విన్నాను.
0: తర్వాత?
2: ఆయనకి మధ్యాహ్నం క్యారియరు కట్టడం మానేశాను పిన్నిగారు.
0: మంచి పని చేసావు.
2: ఏ మంచి పనో ఏమిటో, ఆయనకి హోటల్ తిట్టి పడదండి.

0: పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమిటో.
1: దిగులు పడుతున్నావు చూసావా, అతగాడి ఇబ్బంది గుర్తించి నువ్వు దిగులు పడుతున్నావు కానీ నిన్ను సినిమాకి తీసుకువెళ్ళలేదని ఆయన ఆలోచిస్తాడనుకుంటున్నావా తల్లి?
0: పిన్ని గారు, నేనంటే ఆయనకి చాలా ఇష్టమేంటి?
1: భ్రమ, అంతా భ్రమ. ఈ ఆడజాతంతా ఇదే భ్రమలో బ్రతుకుతున్నారే. ప్రేమ ఇష్టం అనేది ఆడవాళ్లలో తప్ప మగవాళ్ళకి ఉండదమ్మా. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖమో తప్ప మనల్ని, మన అవసరాల్ని గుర్తించరే తల్లి.
0: అంతేనంటారా?
1: అంతేనంటారా, ముమ్మాటికి అంతే. పైగా మనల్ని చాలా ప్రేమిస్తున్నట్టు, అభిమానిస్తున్నట్లు దొంగ వేషాలు వేస్తూ ఉంటారు.
0: వేషాలు వేస్తే మనకు తెలియదేమిటి?
1: తెలిసేలా వేస్తారు. ఏమిటే తల్లి, మగవాళ్ళంతా మహానటులు, మనమే పిచ్చి మొహాలం. అందుకే వాళ్ళు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా సాగుతుంది.
0: అంతేనంటారా?
1: తరతరాలుగా ఈ ప్రశ్నే వేస్తున్నారమ్మా, చెప్పే జవాబే బుర్రకెక్కటం లేదు.
0: గొడవలు ఎందుకా అని?
1: అదే అలా అనుకోబట్టే మగవాడిది పై చెయ్యింది. మన బ్రతికేమో చెప్పు కింద పువ్వులా నలిగిపోతుంది.
0: అవునవును.
1: అవునటం కాదు, ఆలోచించి ఏదో చెయ్యి.
0: ఏం చేయాలి పిన్ని గారు?
1: తిరగబడాలి. మన అవసరం మగవాళ్ళకి తెలిసేలా చెయ్యాలి.
0: అంటే?
1: అనేక రకాల మార్గాలు ఉన్నాయమ్మా, ఇందులో చాలా బలమైంది పుట్టింటికి వెళ్ళిపోవడమే.
0: అమ్మో
1: అమ్మో అనుకుంటే అనుభవించు.
0: అంత ఓపిక లేకపోతే?
1: వెంటనే బట్టలు సంచిలో సర్దుకుని పావు గంటలో బయలుదేరి బస్ ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతనికి ఫోన్ చేయకు. ఏంటే తల్లి, ఫోన్ చేస్తే అతని పర్మిషన్ అడిగినట్టే కదా.
0: అంటే ఓ మాట చెప్తే?
1: అబ్బా మళ్ళీ మొదలుకొచ్చావేంటే తల్లి, తరతరాల నుండి తలకు పట్టేసిన కిలుం పోవాలంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటాను.
0: అర్థమైందండి, బయలుదేరుతాను.
1: మంచిది, నువ్వు వెళ్ళాక నేను సరిగ్గా 3:30కి మీ వారికి ఫోన్ చేస్తా.
0: అలాగే. అయ్యయ్యో 4 గంటలకి బాబు.
1: అందుకే సరిగ్గా 3:30కి ఫోన్ చేస్తా. దెబ్బకి తల తిరిగిపోవాలి, సర్దుకోలేక సతమతమైపోవాలి. చూడు, నేను కనిపెడుతూనే ఉంటాను. నిజంగా మీ ఆయన రాకపోతే బాబుగాడిని మా ఇంటికి తీసుకువెళ్ళి ఈ పూటకి నేను చూసుకుంటాను, సరేనా? సరే అను.
0: సరే సరే సరే
1: అన్నట్టు మీ వారి సెల్ నంబర్ నాకు. నువ్వు వెళ్ళిపోయినా శుభవార్త అతగాడికి చెప్పాలిగా.
0: సరేనండి.
1: తయారయ్యావా?
0: అవుతున్నానండి. అన్నట్టు మా ఇంటి తాళాలు మీకు ఇస్తాను పిన్ని గారు.
1: సరే కానీ తాళాలు మీ ఆయనకి కాసేపు ఏడిపించిస్తాను.
0: అయ్యో
1: కంగారు పడిపోకు, అతగాడికి ఇబ్బంది అంటే ఏమిటో తెలియాలి. టైం అవుతుంది, త్వరగా బయలుదేరు.
0: 10 నిమిషాల్లో బయలుదేరుతాను. బయలుదేరుతాను పిన్ని గారు. సరే సరే.
1: మంచిది, చూడు మీ ఆయన నీ సెల్కి ఫోన్ చేస్తే 2 రోజుల వరకు తీకు.
0: 2 రోజులా?
1: 2 రోజులే, చెప్పిన మాట విని త్వరగా బయలుదేరు.
0: సరేనండి. సరే.

0: హలో వినోద్ గారు అండి, ఈ నెంబర్ మీదేనా అండి?
1: అవునండి, నేనేనండి. మీరెవరు?
0: నా పేరు వనజండి. మీ ఇంటికి 4 ఇళ్ళు అవతలు ఉంటున్నాం.
1: అలాగా, దేనికి ఫోన్ చేశారు?
0: మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పటానికి.
1: పుట్టింటికి వెళ్ళిపోయిందా? మా ఆవిడే?
0: మీ ఆవిడేనండి.
1: ఎందుకండి?
0: ఏమో నాకేం తెలుసండి.
1: అంటే మీతో ఏమైనా చెప్పిందా అండి?
0: తను ఊరు వెళ్తున్నట్టు మీకు చెప్పమంది. మీ నెంబర్ కూడా తనే ఇచ్చిందండి. ఉంటానండి.
1: సరేనండి. వనజ గారు, తను ఎన్ని గంటలకు వెళ్ళిందండి?
0: మధ్యాహ్నం 2:30కి వెళ్ళిందండి. ఉంటానండి.
1: సరే. ఏమండి వనజ గారు అన్నట్టు ఇంటి తాళాలు ఇచ్చిందా మీకు?
0: తాళాలా? నాకేమి ఇవ్వలేదండి.
1: ఇంటి తాళాలు ఇవ్వలేదా? అయ్యో, మరి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి?
0: డూప్లికేట్ మీ దగ్గర లేదా అండి?
1: లేదండి, తన దగ్గరే ఉందండి.
0: అరేరే, డూప్లికేట్ మీ దగ్గర ఉంచుకోకపోయారా?
1: ఇలా చెప్పకుండా పుట్టింటికి వెళుతుందని నాకేం తెలుసండి
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.
1: ఏమిటండి?
0: మీ అబ్బాయి స్కూల్ నుండి సాయంత్రం 4 గంటలకు వస్తాడట కదా, చూసుకోమంది.
1: అయ్యో, నా ఆఫీసు 5:30 అవుతుందండి.
0: మరెలా?

0: వనజ గారు, నేను ఆఫీస్ నుండి పావత కారుకు వస్తాను. అంతవరకు మా అబ్బాయిని కాస్త చూసుకోగలరా? ఈ ఒక్కరోజుకి
1: కుదరదండి. నేను ఇక్కడ మా ఆయనతో ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాను. ఆయన 5 గంటలకల్లా రెడీగా ఉండమన్నారు. మీ అబ్బాయిని చూసుకోవాలని నేను సినిమాకి రాను అంటే ఆయన ఫీల్ అవుతారు కదండి.
0: అవునవును, ఫీల్ అవుతారు.
1: అదిగాక భర్త అడిగినప్పుడు భార్య, భార్య అడిగినప్పుడు భర్త సినిమాకి కంపెనీ ఇవ్వటం న్యాయం కదండి.
0: అవునవును, న్యాయమే. ఏమండి, మా ఆవిడ ఊరెళ్ళడానికి ముందు మీతో ఏమైనా మాట్లాడిందా అండి?
1: లేదండి. ఎందుకో దిగులుగా ఉందే తప్ప ఏమీ చెప్పలేదండి.
0: దిగులుగా ఉందా? దిగులెందుకో?
1: అవన్నీ మీరే ఆలోచించుకోండి, నాకు కాస్త పనులున్నాయి.
0: సరేనండి, థ్యాంక్స్ అండి.
1: అవును, 4 గంటలకు మీ అబ్బాయి వచ్చేస్తాడు కదండి.
0: అవునండి, ఈవిడేమో తాళాలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏమీ బోధపడ్డా లేదు.
1: తాళాలు బాగు చేసేవాడిని పట్టుకునండి.
0: ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడండి?
1: ఏమో నాకేం తెలుసు అండి, కనుక్కోండి.
0: సరేనండి.
1: అన్నట్టు కొత్త తాళం కప్ప ఒకటి కొనుక్కురండి, ఎందుకైనా మంచిది. అబ్బా, అయ్యో, నా మతి మరుపు పాడుగాను. ఏమండోయ్, మీ ఆవిడ గారు మీ ఇంటి తాళాలు ఇచ్చెళ్ళిందండి. మీ గుమ్మం పక్కన ఉన్న కిటికీలో ఉంచుతాను, తీసుకోండి.
0: అమ్మయ్యా, థ్యాంక్స్ అండి.
2: అరే వినోద్, ఆఫీసులో డల్గా ఉండకూడదురా. అంత డల్గా ఉన్నావేంటి?
0: ఏం లేదురా, ఇవాళ సాయంత్రం 3:30కి నేను ఇంటికి వెళ్ళాలి.
2: బాస్ సాయంత్రం 4 గంటలకు వస్తాడు కదరా, ఎలా వెళ్తావు? అయినా 3:30కి నువ్వెందుకు వెళ్ళాలి?
0: ఎందుకంటే.
2: ఎందుకురా?
0: అది
2: నానుస్తావేంటి, విషయం చెప్పు.
0: మా ఆవిడ.
2: మీ ఆవిడ?
0: మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిరా.
2: వెళ్ళిందా, వెళ్ళిపోయిందా?
0: అదేంట్రా అలా అడిగావు?
2: నీ మొహం అలా పెట్టావు మరి.
0: వెళ్ళిపోలేదు కానీ నాకు చెప్పకుండా వెళ్ళిందిరా.
2: నువ్వు ఫీల్ అవ్వకు కానీ చెప్పకుండా వెళ్ళిపోవడం అంటే ఆమెకి నీ మీద ప్రేమ గౌరవం తగ్గిపోయినట్టే కదరా.
0: అంతే అంతే.
2: కారణాలు ఏమిటో?
0: అది సినిమాకి తీసుకెళ్ళలేదని.
2: ఏంటి, సినిమాకి తీసుకెళ్ళలేదని పుట్టింటికి వెళ్ళిపోయిందా మీ ఆవిడ?
0: అవునరా.
2: మీ మధ్య ఇంకేవైనా గొడవలు ఉన్నాయా?
0: ఇంకేం గొడవలు లేవురా.
2: అయితే ఇదేమంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఆవిడ చెల్లకి ఫోన్ చేయి, త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పు, ఆవిడే వచ్చేస్తుంది.
0: అంతేనంటావా?
2: ఆడవాళ్ళకు ఒక్కోసారి సడన్గా తల్లిదండ్రులు గుర్తుకొచ్చేస్తారు, అప్పుడు ఆగలేక ఇలానే వెళ్ళిపోతుంటారా? లేదా
0: లేదా
2: ఎవరైనా బుర్రపాడు చేసినా ఇలానే వెళ్ళిపోతుంటారు. ఒరేయ్, నువ్వు ఒకసారి ఫోన్ చేసి బతిమాలితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను.
0: అలా అయితే బావునురా.
2: అంతేరా, ఇందులో పెద్దగా కంగారు పడవలసింది ఏమీ లేదు కానీ ముందు మీ అబ్బాయిని చూసుకో, తర్వాత మీ ఆవిడ సెల్కి ఫోన్ చేయి.
0: తప్పకుండా చేస్తానురా.
2: చూడు, నిదానంగా మాట్లాడు, ఆవేశపడితే ఫలితం ఉండదుమా.
0: సరే, మరి మన ఆఫీసర్కి.
2: నేనేదో చెప్తాలే, కావాలంటే నేను మరో గంట ఉండి నీ వరకు కూడా పూర్తి చేస్తాను.
0: చాలా థ్యాంక్స్ రా. అమ్మో, పావు తక్కువ 4 అయింది, నేను వెళ్తున్నానురా.
2: సరే సరే, కంగారు పడకు, బండి నిదానంగా నడుపు.
0: ఓకే. అబ్బా, బాబేడి 4:10 అయింది, ఆటో కానీ లేట్ అయిందా? అందరి ఆటో వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటుంది, ఈ డ్రైవర్కే ఉండదు. అబ్బబ్బబ్బా, ఈవిడ గారు ఒక్క పూట లేకపోతే ఇల్లు ఎలా అయిపోయిందో. చచ్చి ఏదో తంటాలు పడి సినిమాకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. ఆఫీసు జీతం ఇస్తుంది, ఇల్లాలు జీవితాన్ని ఇస్తుంది అన్న సంగతి మర్చిపోయి మాట్లాడినందుకు ఇలా అయింది అన్నట్టు బాబిగాడిని వనజగారు కానీ తీసుకెళ్లారేమో. ఫోన్ చేద్దాం.
1: హలో.
0: నమస్తే వనజ గారు, నేను వినోద్ని. మా అబ్బాయి
3: మా ఇంటికి తీసుకొచ్చేసారండి. బిస్కెట్లు మిక్చర్ ఇస్తే తినేసి మా పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఓ 1/2 గంట పోయేగా పంపిస్తాను.
0: చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు మీ వారితో సినిమా ప్రోగ్రామ్ ఏదో ఉందన్నారు.
3: అదా, అది రేపటికి మా వారు మార్చారండి.
0: థ్యాంక్స్ అండి, మీకు శ్రమించాను.
3: పర్వాలేదులేండి.

0: ఎవరది? పెరట్లో ఉన్నాను.
1: నిన్నన్నా?
0: అరే నువ్వా తల్లి? రామారా.
1: అయ్యో ఇదేమిటి నాన్నా, బట్టలు నువ్వు ఉతుక్కుంటున్నావు?
0: ఏమీ లేదమ్మా, కాస్త ఒంటికి పని చెప్దావని. ఆ ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగమ్మా.
1: సరే నాన్నా.
0: బాగుందమ్మా.
1: ఇదేమిటి నాన్నా, ఇందులో పంచదార లేదు?
0: ఓ సారీ, నాకు షుగర్ కదమ్మా, అందుకని పంచదార కలపకుండా చేసుకున్నానమ్మా.
1: ఏమిటి, నువ్వు కాఫీ చేసుకున్నావా?
0: అవునమ్మా. ఏం బాగాలేదా?
1: బాగుంది గాని ఇలా అన్ని పనులు నువ్వే చేసుకోవటం ఏం బాగలేదు నాన్నా.
0: మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అవును, ఫోనేనే చేయకుండా ఇంత సడన్గా వచ్చావు, ఏమిటి సంగతి? అల్లుడిగారేరమ్మా.
1: మీ అల్లుడి గారు చాలా బిజీగా ఉన్నాను నాన్నా, నిన్ను అమ్మని చూడాలనిపించింది ఇలా వచ్చాను. అవును, అమ్మేది నాన్నా?
0: అమ్మా అమ్మా.
1: అవును అమ్మే. ఏది నాన్నా?
0: తను ఇంట్లో లేదమ్మా.
1: పక్కింటికి వెళ్ళిందా?
0: లేదమ్మా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందమ్మా.
1: ఎప్పుడొస్తుంది?
0: తెలీదమ్మా.
1: తెలీదా? అదేమిటి?
0: నాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఎప్పుడొస్తుందో ఎలా చెప్పగలనమ్మా చెప్పు.
1: నీకు చెప్పకుండా వెళ్ళిందా? కారణం?
0: నా మీద అలిగిందమ్మా మీ అమ్మ.
1: అలిగిందా ఈ వయసులోనా?
0: అలగడానికి వయసుతో పని ఉందమ్మా. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలాళ్ల వరకు అలిగే హక్కు ఎవరికైనా ఉంటుంది కదమ్మా.
1: అదేమిటి నాన్నా?
0: అది వాళ్ళ హక్కమ్మా, అంతే.
1: అమ్మా అసలు ఎందుకు అలిగింది నాన్నా?
0: చెప్తా. ఆ మధ్య బెండకాయ పులుసు పెట్టిందమ్మా, అందులో కాస్త పులుపు ఎక్కువైంది అన్నా, అంతే. నా వంటకి వంకలు పెడతారా అని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా.
1: అయ్యో ఈ మాత్రం దానికే?
0: ఓ ఫోను లేదు, నేను చేస్తే ఫోను తీయడం లేదమ్మా. అమ్మా సరళా, మీ అమ్మ వెళ్ళి 10 రోజులయ్యిందమ్మా.
1: ఏమిటి 10 రోజులా? అంటే ఈ 10 రోజుల నుండి
0: నేనే వంట వర్పు చేసుకుంటున్నానమ్మా.
1: అయ్యయ్యో ఇదేమన్యాయం నాన్నా, అసలు నీకు షుగర్ కదా, ఎలా వెళ్ళిపోయింది?
0: కోపం అమ్మా, కోపం. కోపంలో మనిషికి న్యాయం తెలియదమ్మా, లేదా చెడు మాటలు వినడం వల్ల కూడా ఇలా ప్రవర్తించవచ్చు. సాధారణంగా చెవులెప్పుడూ చెడు వినడానికే మొగ్గు చూపుతాయి కదమ్మా.
1: అవును అనుకుంటా.
0: ఏంటమ్మా ఏంటమ్మా మాట్లాడటం లేదేమిటి నువ్వు అమ్మా?
1: అబే ఏం లేదు నాన్నా, కోపం ఎంత చెడ్డదా అని ఆలోచిస్తున్నాను.
2: అయ్యగారు అయ్యగారు అయ్యగారు.
0: ఏమైంది రంగి?
2: మా ఇంటోడు నన్ను బాధెత్తున్నాడండి.
0: అయ్యయ్యో ఎందుకని?
2: నిన్న మా బావ వచ్చినాడండి, మా అక్క నాకు ఇట్టమని హల్వా చేసి పంపినాడండి. మీ బావ నీకు హల్వాలు జాంగ్రీలు తెస్తాడా అని అడమాడంతో కలబడిపోతున్నాడండి.
0: ఏమిటి వీడికి మతి గాని పోయిందే, ఏమిటి వీడికి ఏడు వీడు?
2: అది కాదుగో నన్ను తరుముకొస్తున్నాడండి.
0: రంగి నువ్వేం భయపడకు అమ్మా సరళా.
1: నాన్న
0: రంగిని లోపలికి తీసుకెళ్ళు.
1: అలాగే నాన్న, రా రంగి.
3: అయ్యగారు అయ్యగారు దండాలండి అయ్యగారు.
0: ఏంట్రా చిన్న అలా ఐసు పెడుతున్నావు?
3: అంటే మన ఈది మొదట్లో ఒక కుక్క వెంట పెడితే పరిగెత్తుకొచ్చానయ్యా.
0: అంతేరా, కుక్కలు వెంట పడతాయి, వాటి బుద్ధి అది. మనం అంటే మనుషులం కదరా.
3: అయ్యా అయ్యా.
0: ఏంటోరా చిన్న, మనసేం బాగాలేదురా?
3: మనసు బానేదా? ఏమైంది అయ్యా? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? చెప్పండి అయ్యా.
0: ఏం చేస్తావురా?
3: శమడాలు ఒలిచేస్తానయ్యా.
0: శమడాలు ఒలిచేస్తావా? నన్ను ఇబ్బంది పెట్టేది ఎవరో కాదురా, మా అల్లుడురా.
3: అయ్యో సిన్నయ్య గోరా.
0: ఇప్పుడు చెప్పు అతగాడిని ఏం చేస్తావు?
3: ఏం చేస్తామండి, కాళ్ళు అట్టుకుని బతిమాలతాము. ఇంతకీ ఆయన ఏటి చేశారండి?
0: మా పిల్ల అతనికి నచ్చడం లేదురా.
3: ఏటండి ఏటండి, మన అమ్మాయి గోరు అతగాడికి నచ్చలేదా? ఏటండి ఘోరము,
0: మనుషులు ఘోరంగా తయారవుతున్నారా మరి.
3: అవునయ్యా,
0: ముఖ్యంగా ఈ రోజుల్లో అనుమానాలు రా అనుమానాలు.
3: అలాగే ఉన్నట్టు ఉందండి అయ్యా, నేను వెళ్తానండి.
0: అవును, నీ పిల్లలు ఎలా ఉన్నారా?
3: బాగానే ఉన్నారు కానండి, బడికి వెళ్ళటం లేదండి.
0: ఏరా, అదే నువ్వు మీ ఆవిడ బాగానే ఉంటున్నారా, లేకపోతే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నారా?
3: అయ్యా దానికి దీనికి సంబంధం ఏంటండి?
0: పువ్వులు పూయాలంటే ఎండావాన ఉండాలి కదరా.
3: అబ్బో శానా ముఖ్యమండి.
0: అలాగే నీ పిల్లలకి కూడా నువ్వు ఎండ, మీ ఆవిడ వాన.
3: ఓహో అలాగంటారా?
0: అరే మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండేవారా మరి?
3: అవునండి, ఎప్పటికీ పెద్ద గారు పెద్ద అమ్మగారు సంతోషంగానే ఉంటున్నారు కదా.
0: అదే వాళ్ళ ఆరోగ్యం మా అభివృద్ధి రా.
3: అవును అనుకుంటానండి.

0: అరే దీపావళి టపాసులు 10,000 వాలాలు ఆవు దగ్గర వెలిగించి పాలు పిండితే
1: మూతమే తన్నేసిపోద్దండి
0: కదా. మనం ఎంత బుద్ధిగా ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత వృద్ధిలోకి వస్తారన్నమాట.
1: అయ్యా బాగా చెప్పారయ్యా, ఇవాళ నుండి నా పిల్లల కోసం అన్నీ బందండి.
0: మంచివాడివిరా, నిజంగా నువ్వు చెప్పగానే విన్నావు. నీ పెళ్ళం పిల్లల్ని తీసుకుంరా.
1: అలాగేనయ్యా.
0: వెళ్ళరా?
1: వెళ్తానయ్యా. మరి
0: ఏంట్రా, నీ పెళ్ళని తీసుకెళ్తావా లేదా?
1: తీసుకెళ్తాను అయ్యగారు.
0: అరే నాకు నీ భార్య కూడా కూతురు లాంటిదేరా
1: అయ్యా?
0: దాన్ని బాధ పెడితే నా భార్య మీద ఒట్టురా
1: అయ్యగారు.
0: రే రంగి అంటే దానికి ప్రాణం రా, ప్రేమగా చూసుకోరా. ఈ వయసులో మాకు ఇంకేం కావాలరా, మీరంతా సుఖంగా ఉంటే అదే మా ఆనందం, మా ఆరోగ్యం రా.
1: అలాగేనయ్యా, అమ్మగారి మీద ఒట్టండి, బాగానే చూసుకుంటున్నయ్యా.
0: రంగి మీ ఆయన వచ్చాడు, వెళ్ళు. ఏమీ అనడువాడు, నాకు మాట ఇచ్చాడు, ధైర్యంగా వెళ్ళమ్మా. సరళా సరళా, ఆ రంగిని ఇలా తీసుకురా. అలాగే ఆ బీరువాలో నా పర్సు ఉంటుంది, ఒకసారి తీసుకురామ్మా.
2: ఇదిగో నాన్న,
0: అందులోంచి ఓ 2,000 తీసే రంగికి ఇయ్యమ్మా.
2: అయ్యో వద్దండి అయ్యా.
0: తండ్రి ఇస్తుంటే వద్దనకూడదు రంగి, తీసుకోమ్మా.
2: అయ్యగారు
0: బట్టలు కొనుక్కోండమ్మా, హాయిగా ఉండండి.
2: సరేనయ్యా. సన్నమ్మగారు ఇల్లు వస్తాం.
3: అలాగే
2: మీరు అల్లుడు బాబు గారు శామంగా ఉండాలా.
0: పాపం అది కష్టంలో ఉండి కూడా నువ్వు నీ భర్త బాగుండాలని కోరుకుంటోంది. చూడు వాళ్ళవి మంచి మనసులు కదమ్మా.
3: అవునన్న నిజమే నాన్న.
0: ఏమిటమ్మా?
3: నేను
0: చెప్పమ్మా.
3: బయలుదేరుతానన్న.
0: అప్పుడే ఇప్పుడే వచ్చావు కదమ్మా.
3: ఇప్పుడే వచ్చాను గాని నేను బయలుదేరుతానన్న.
0: అయ్యో తల్లి, అదేంట్రా, 4 రోజులు ఉంటావు అనుకున్నాను, నాకు సాయంగా ఉంటావని ఆశపడ్డాను.
3: నేను అలాగే అనుకున్నాను కానీ.
0: సరేనమ్మా నీ ఇష్టం, అల్లుడికి దూరంగా ఉండలేవని అర్థమై ఆనందపడుతున్నా. మీ అమ్మే ఎప్పుడొస్తుందో ఏమిటో.
4: ఎప్పుడొస్తుందో ఏమిటో అని నాపై పిల్లకి చాడీలు చెప్తున్నారా?
0: అమ్మో వచ్చేసింది.
3: అయ్యో అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా?
4: ఏ నేను గాని మద్రాసు వెళ్ళిపోయానని చెప్పారా?
0: లేదు కాంతం, మసాలా నూరడానికి పక్కింటికి వెళ్ళావని చెప్పానంతే. అంతే కదా మసాలా?
3: అంతే అంతే అంతే అంతే.
4: ఏంటి పిల్ల తడబడుతోంది, పిల్లకి గాని అబద్ధాలు నేర్పిస్తున్నారా?
0: చచ్చచ్చా, అబద్ధాలు ఆడడం మా ఇంట్లో ఉండాలి తెలుసా నీకు?
4: అంటే అబద్ధాలు మా ఇంట్లోనే ఉన్నాయంటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను పుట్టింటికి వెళ్ళిపోతానంతే.
0: పోతే పో, ఏమిటి నాకు భయం ఏమిటి, మా అమ్మాయి లేదా ఏమిటి?
4: ఎన్నాళ్ళుంటుంది, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్దా?
3: అమ్మా నేను బయలుదేరుతా.
4: చూడండి మంచి పిల్ల, వాళ్ళ ఆయన పేరెత్తగానే బయలుదేరతానంటుంది. నా కూతురు బంగారం.
3: అయితే అమ్మా నువ్వు పక్కింటికి వెళ్ళావా?
0: హలో హలో హలో, బ్యాడ్ సిగ్నల్, మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా.
4: అవునమ్మా, మన గ్రైండర్ పాడైతేను మసాలా కోసమని.
3: అయ్యయ్యో.
4: ఏం తల్లి, నేను గాని పుట్టింటికి వెళ్ళిపోయానని చెప్పారా?
3: అంటే అంటే అది అమ్మా అది.
4: భయపడిపోతావేంటే, ఆయన ఇక్కడ లేరుగా, ధైర్యంగా చెప్పు. నా గురించి ఆయన ఏమన్నారు?
3: ఏమన్నారంటే అమ్మా అది.
0: అబ్బా కాంతం, అప్పుడప్పుడు సరదాకి నువ్వు నన్ను బెదిరిస్తూ ఉంటావని అమ్మాయితో చెప్పానంతే. అంతే కదా మసలడా?
3: అవునన్నా అవును అవును అవును.
4: పిల్ల నోరు నొక్కేశారు, నా నోరైతే సరే సరి. ఇలా ఎంతకాలం ఎంతమంది నోళ్ళు నొక్కేస్తారు?
0: ఏమిటి నేనా? అసలే నోరు లేనివాణ్ణి. చెప్తున్నా కాంతం, నన్ను బాధ పెట్టకు. మరి
4: చూసావా అమ్మా మీ నాన్న వేషాలు?
3: పోనీలే అమ్మా, నాన్నేగా.
4: నువ్వలా వెనకేసుకొచ్చావంటే ఈయన గాన్ని మనం తట్టుకోలేం, చెప్తున్నా.
5: సార్!
4: ఎవరు?
5: కొరియన్ సార్.
0: నువ్వు వాగ్నా పెడతా?
4: ఎందుకని?
0: అది నీకు ఇవ్వరు కాబట్టి.
4: ఇవ్వరా? ఎందుకివ్వరు?
0: నీకు ఇవ్వద్దని నేనే చెప్పా.
4: చూసావా అమ్మా నా పరువు ఎలా తీస్తున్నారు, అతగాడు నాకెందుకు డెలివరీ ఇవ్వడో చూస్తా.
0: చూడు చూడు, వెళ్ళి చూడు వెళ్ళు.
3: నాన్న అమ్మనలా ఎందుకు ఏడిపిస్తావు, పాపం కదా.
0: ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదమ్మా, ఇలా చిన్న చిన్న అల్లర్లుంటే టైం సరదాగా గడుస్తుందని.
4: ఏమండోయ్, ఏదో పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు, ఏమిటంత బరువుగా ఉంది.
0: విప్పి చూడు తెలుస్తుంది.
4: చీరలు ఎవరికండి?
0: ఎవరికా, ఎదురింటి మీనాక్షికి ఒకటి, పక్కింటి పంకజాని మరొకటిను.
4: ఏమన్నారు?
0: లేకపోతే ఏమిటి కాంతం, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు

0: నీకు అమ్మాయికి చీరలు కొన్నా, మరి బాగున్నాయా?
1: అమ్మో పట్టు చీరలు ఎంతండి?
0: ఎంత? ఈ చీరేమో ₹1,000, ఆ చీరేమో ₹1,000 చవకే కదూ.
1: వెటకారానికి మీ నాన్న బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. ఏదేమైనా చీరలు బాగానే ఉన్నాయిలండి.
0: అమ్మయ్య ఇన్నేళ్లకి పొగిడిందమ్మా మీ అమ్మ నన్ను.
1: చెప్తున్నా, ఇలాంటి మాటలు మాట్లాడితేనే. మీరే వెళ్ళి చూడండి ఇంకేం పార్సిల్ వచ్చిందో.
0: వెడుతున్నా వెడుతున్నా. అబ్బో ఈసారి చాలా విలువైన వాళ్లే వచ్చారు.
1: ఎవరు? అల్లుడి గారా? రండి రండి. ఏమిటింత సడన్ గా?
2: అవన్నీ చెప్పడానికి టైం లేదు అత్తయ్య గారు. కుందనొప్పు బొమ్మ సినిమాకి టికెట్లు తెచ్చాను, అరగంట టైం ఉంది. త్వరగా బయలుదేరండి. సరళా, త్వరగా బయలుదేరు. ఇవాళ ఆఖరి రోజుట.
3: అలాగేనండి. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి.
0: చూసావా, సినిమాకే అమ్మాయి ఎంత బాగా థ్యాంక్స్ చెప్తుందో చూడు. నువ్వు ఉన్నావు, పట్టు చీరలు తెచ్చినా గట్టిగా పొగడవు. అమ్మాయి దగ్గర చూసి నేర్చుకో.
1: అదిగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా.
2: ఓహో, అన్ని తల్లి పోలికలేనన్నమాట.
1: ఏమన్నారు అల్లుడు గారు?
0: ఏవి అనలేదు కాంతం. శాంతంలో మాట తీరులో అన్ని నీ పోలికలే వచ్చాయంటున్నారు అల్లుడు గారు. అంతేనామ్మా?
3: అంతేనన్నా. అంతే అంతే.
0: అంతేనట కాంతం.
1: అందరూ అంతే అంటే నేను అంతే.

0: మీరింతవరకు పుట్టింటికి పోతా నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: వినయ్ శ్రీ పివి రామ్గోపాల్, సరళ శ్రీమతి డి జయలక్ష్మి, వనజ శ్రీమతి పి మణిబాల, మధు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, సుందరం శ్రీ మంగిపూడి కామేశ్వరరావు, రంగి శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి, చిన్న శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, కాంతం శ్రీమతి ఏ భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట వింటారు.

0: తప్పబడిపోయామురా బ్రదర్.
1: ఎన్ని కష్టాలు రా నా తండ్రి.
0: భయపడకురా పుత్ర, కష్ట

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తరువాత కులగోత్రాల చిత్రం నుండి ఘంటసాల పీసీసీల పాడిన పాట వింటారు.

ఆపాత ముద్రలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం నుండి వి. రామకృష్ణ పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రీ మరడాన ధర్మారావు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 9 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామాంజనేయులు. 9:30 పాటల పల్లకి, 10 గంటలకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రయాణాల్లో ప్రమాదాలను నివారద్దాం సంభాషణ ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ ఎ ఆనంద్ శ్రీహరి గారి మృదంగ లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం స్వచ్ఛతా హి సేవ, వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన విధానాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఈ అంశాన్ని గురించి వ్యవసాయ శాస్త్రవేత్త రాజమండ్రి డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలుంటాయి. 7:40 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి గానం ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తెల్లు నమ్మద్దని గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్. పౌరు విమానాశ్రయం నమ్మద్దని గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దెబ్బ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 23 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 960 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.